0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: లడ్కియోం కే లియే నహీ హై, ప్లీజ్ నీ సున్నా, ప్లీజ్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho.

0: Area Foods, Snacks, Sweets and Powders. Bay Area and Sacramento lo anni Indian grocery stores lo labhyam. Yalanti preservatives lekunda kammaga tayar cheyabadinavi. Kavya Foods. Amma cheti vanta ippudu mee intlo.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use My Parsu. It's one simple app that connects me to everything I need in India. With My Parsu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, My Parsu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: My Parsu, one app, all services. Zero stress for NRIs. Download the My Parsu app today from the Play Store or App Store.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: విరిజల్లు శ్రోతలకు వెన్నెల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటిలాగానే ఈ ప్రసారాన్ని మీకు సమర్పిస్తోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ. జిడ్డు కృష్ణమూర్తి గారు, కృష్ణాజీ, జేకే, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇంకెవరు కాదన్నా అవునన్నా, 20వ శతాబ్దపు అత్యుత్తమ తత్వవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖుడు ఆయన. స్వతంత్ర ప్రసంగకర్తగా ప్రపంచవ్యాప్తంగా పర్యటించిన 6-7 దశాబ్దాల్లో ఆయన సమావేశాలన్నీ సామాజికంగా ఉన్నత వర్గాలకే పరిమితమై ఉండేవని, ఆయన మాటలు కూడా కాస్త సంక్లిష్టంగా, అప్పుడప్పుడు అస్పష్టంగా ఉండేవని, అందుకనే ఆయన సామాన్యులకు అందుబాటులో ఉండేవారు కాదని ఒక వాదన అప్పట్లో ప్రచారంలో ఉండేది. ఇప్పటిక్కూడా కొంతమంది అవే అభిప్రాయాల్ని వెలిబుచ్చుతుంటారు. అయితే కృష్ణమూర్తిగారు అందరికీ దగ్గరగా అత్యంత సరళమైన, సులువైన భాషలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అని ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. అవి కృష్ణమూర్తిగారు హైస్కూలు పిల్లలతో సంభాషించిన సమయాలు. తత్వవేత్త బోధనలు, సమస్యలు, సమాధానాలు, పరిష్కారాలు, ఇదంతా కృష్ణమూర్తిగారిలోని ఒక కోణమైతే, పిల్లల పట్ల ఆయనకున్న అవ్యాజమైన అనురాగం ఇంకొక కోణం. పిల్లల్ని బాల్యం నుంచే భయాల నుంచి, పోటీతత్వం నుంచి, అసూయ ద్వేషాల్లాంటి భావనల నుంచి దూరంగా పెంచితే, నిష్కల్మషమైన, నిర్మలమైన వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్పిస్తే వాళ్ళు ఆదర్శ పౌరులుగా రూపుదిద్దుకుంటారని, అలాంటి వాళ్లే రేపటి సమాజానికి అవసరమని 100 ఏళ్ల క్రిందటే తన 30 సంవత్సరాల వయసులోనే ఆలోచించిన విలక్షణ వ్యక్తిత్వం కృష్ణమూర్తిగారిది. ఈ ఆశయాలతోనే విద్యాలయాల స్థాపనకు ఆయన ఇంకా దివ్యజ్ఞాన సమాజంలో ఉన్న రోజుల్లోనే పునాదులు వేశారు. తన అభిమానుల సహాయంతో ట్రస్టీలు ఏర్పాటు చేసి ముందుగా వారణాసి, తరువాత హార్స్లీ హిల్స్లో పాఠశాలలు ప్రారంభించారు. ఇప్పటిక్కూడా ఆయన పేరు మీదున్న ట్రస్ట్ తరఫున ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆశించిన ఆదర్శాలతో అనేక విద్యాలయాలు 10 దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఆ సంవత్సరాల్లో ఆయన పర్యటనల్లో ఎప్పుడూ తప్పనిసరిగా ఉండే ఒక కార్యక్రమం ఆ విద్యాలయాలకు వెళ్లి పిల్లలతో సంభాషించడం. ఆ సంభాషణలు, వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు గమనిస్తే కృష్ణమూర్తిగారు ఎంత సరళంగా మాట్లాడతారో కూడా అర్థమవుతుంది. ఒకసారి ఒక స్కూల్లో ఓ విద్యార్థి అడిగాడు, భయం అనే భావాన్ని మీరు ఎలా చూస్తారు అని. దానికి ఆయనిచ్చిన సమాధానం ఆయన మాటల్లోనే క్లుప్తంగా చెప్తాను. ఒకసారి నేను కాలిఫోర్నియాలో సాయంకాలం వాకింగ్కి వెళ్ళినప్పుడు ఎగురుతున్న పక్షిని గమనించడం వల్ల ఎటు వెళుతున్నానో సరిగ్గా చూసుకోలేదు. హఠాత్తుగా ఎవ్వరూ కనిపించని ఆ సుదూర ప్రాంతంలో గలగలమని ర్యాట్లింగ్ శబ్దం వినిపించింది. అటువైపు చూశాను, ఒక్కసారి వెనక్కి దూకాను. నా ముందున్న దారిలో పెద్ద ర్యాటిల్ స్నేక్ ఉంది. మీకు తెలిసే ఉంటుంది, ఈ ర్యాటిల్ స్నేక్ అనేది అత్యంత విషపూరితమైంది. అయితే దీన్ని మర్యాదగల పాము అని కూడా అంటారు, ఎందుకంటే దాడి చేయడానికి ముందు గలగలమని శబ్దంతో హెచ్చరిక చేస్తుంది. ఇప్పుడు అదే చేసింది నా ముందు. లోనికి బయటకు చకచకా కదులుతున్న నల్లటి నాలుక స్పష్టంగా కనిపిస్తోంది. అది నావైపే చూస్తోంది. నేను కదలకుండా తనవైపు చూస్తున్నా. కాసేపటికి దూరంగా వెళ్ళిపోవడం ప్రారంభించింది. సరే అని నేను అడుగు ముందుకు వెయ్యగానే అది మళ్లీ నా మీద దాడికి సిద్ధమయ్యింది. నేను వెనక్కి తగ్గగానే అది వెనక్కు వెళ్ళింది. ఇట్లా 1 అరగంట గడిచింది మా మధ్య ఆట. చివరికి అలసిపోయిందేమో దూరంగా వెళ్ళిపోతూ దగ్గరగా వస్తే మాత్రం దాడి చేస్తాను అన్నట్లుగా గలగలమని శబ్దం చేస్తూ పొదల్లోకి వెళ్ళిపోయింది. మనలోని భయం అనే భావం సరిగ్గా ఇలాంటిదే. మనం భయపడుతుంటే భయం మనల్ని భయపెడుతుంది. దాన్ని జాగ్రత్తగా గమనిస్తే భయానికి కారణాలేమిటో అర్థమవుతుంది, పరిష్కారం దొరుకుతుంది. అందుకే మీలో కలిగిన ప్రతి భయాన్ని నిశితంగా గమనించండి. అది పాఠాలంటే భయమైనా, తల్లిదండ్రులంటే భయమైనా, తోటి విద్యార్థి ఉపాధ్యాయుడు అంటే భయమైనా, ఏదైనా సరే అసలు భయం అంటే ఏమిటో తెలుసుకోండి. ఆ గమనిక ద్వారా అనుభవం సంపాదించండి. ఈ భయం మనకి చిన్నతనం నుంచే మొదలవుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అవుతామేమో, నాన్న కొడతాడేమో, పక్కవాళ్లు ఎగతాళి చేస్తారేమో, భయం మెల్లమెల్లగా మనలో ప్రవేశిస్తుంది. భయం నుంచి పారిపోవద్దు. దాన్ని గమనించండి, నిశితంగా పరిశీలించండి. పారిపోవడం మాత్రం పరిష్కారం కాదు. భయాన్ని తీర్చడంగా పరీక్షించినప్పుడు పరిష్కారం దొరుకుతుంది. భయం స్థానంలో ధైర్యం చోటు చేసుకుంటుంది. ఇదండి కృష్ణమూర్తిగారు స్కూలు పిల్లలకు ఇచ్చిన సమాధానం. ఇంతటి విలక్షణ తత్వవేత్త కృష్ణమూర్తిగారి జీవన రేఖలు అత్యంత ఆసక్తికరం. ఎన్నో మలుపులు, మెరుపులు, పరిచయాలు, పర్యటనలు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, విమర్శకులు, ఇన్ని కోణాల్లో కృష్ణమూర్తిగారి జీవన రేఖల గురించి గత 17 భాగాలుగా మాట్లాడుకుంటున్నాం. ఈరోజు 18వ భాగం. క్రిందటి భాగంలో 1947-48 సంవత్సరాల్లో ఆయన జీవన ప్రయాణంలోని కొన్ని సంఘటనల గురించి తెలుసుకున్నాం. 9 సంవత్సరాల తర్వాత జరిగిన భారతదేశ పర్యటనకు ఆయనొక్కరే వెళ్లారు. ఎప్పుడూ వెంట ఉండే రాజగోపాల్ వెళ్లలేదు. 1948 సంవత్సరంలో జరిగిన ముఖ్యమైన సంఘటన పుపుల్ జయకర్, నందిని మెహతా అనే ధనవంతులైన ఇద్దరు అక్కా చెల్లెళ్ల పరిచయం. ఆ పరిచయం సన్నిహితంగా స్నేహంగా మారడం. నందిని మెహతా కృష్ణమూర్తిగారికంటే 22 సంవత్సరాలు చిన్నది. ఆ సమయానికి 3 పిల్లల తల్లి. భర్తతో అత్తగారితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇవన్నీ క్రిందటి భాగంలో తెలుసుకున్నాం. ఎప్పుడూ ఉండే ఆయన ప్రసంగాల, పర్యటనల వార్తల్లో కాకుండా కృష్ణమూర్తిగారి ప్రస్తావన నందిని మెహతాకి సంబంధించిన కోర్టు కేసులో ప్రముఖంగా వినిపించడం 1949 సంవత్సరంలోని ఒక ప్రత్యేక సందర్భం. వివరాల్లోకి వెళదాం. నందిని కోణంలో మన కథనాన్ని 1948 మధ్య నుంచి, అంటే టైం లైన్లో కొంచెం వెనక్కెళ్ళి కొనసాగిద్దాం. ఊటీ మజిలీలో జరిగిన సుదీర్ఘ సంభాషణల వల్ల కృష్ణమూర్తిగారి నుంచి ధైర్యాన్ని, స్ఫూర్తిని సంతరించుకుంది నందిని. అంతవరకు అత్తవారింట్లో భర్త నుంచి, అత్తగారి నుంచి ఎదుర్కొంటున్న బాధల నుండి బయటపడాలి అన్న పట్టుదల పెరిగింది ఆమెలో. ఇక్కడ ఒక విషయం చెప్తానండి. కృష్ణమూర్తి ఫౌండేషన్ వాళ్లు ఒక చిన్న పుస్తకం ప్రచురించారు. బహుశా కృష్ణమూర్తిగారి సాహిత్యాన్ని కూలంకషంగా చదివిన వాళ్లకు ఈ పుస్తకం గురించి తెలిసే ఉంటుంది. హ్యాపీ ఈజ్ ద వన్ హూ ఈజ్ నథింగ్. మళ్ళీ చెప్తున్నాను, హ్యాపీ ఈజ్ ద వన్ హూ ఈజ్ నథింగ్. లెటర్స్ టు ఏ యంగ్ ఫ్రెండ్. చాలా చిన్న పుస్తకం, 50-60 పేజీలు ఉంటుందంతే. ఇందులో కృష్ణమూర్తిగారు వయసులో చాలా చిన్నదైన ఒక అమ్మాయికి రాసిన 24 ఉత్తరాలున్నాయి. దీనికి ముందు మాట రాశారు పుప్పుల్ జయకర్. ఈ ఉత్తరాలన్నీ కృష్ణమూర్తిగారు 1948 జూన్ నుంచి 1960 మార్చి వరకు ఒక యంగ్ లేడీ ఫ్రెండ్కి రాసినవి. ఆ యంగ్ ఫ్రెండ్ కృష్ణమూర్తిగారిని కలిసే సమయానికి మానసికంగా, శారీరకంగా గాయపడి ఉంది. ఆ స్థితిలో కృష్ణమూర్తిగారు రాసిన ఈ ఉత్తరాలు ఆమెకు స్ఫూర్తినిచ్చాయి అని. చాలా రోజుల వరకు ఆ యంగ్ ఫ్రెండ్ ఎవరో ఎవరికీ తెలీదు. కొన్ని దశాబ్దాల తర్వాత వాళ్ల అమ్మాయే బయటపెట్టింది, ఆ యంగ్ ఫ్రెండ్ ఎవరో కాదు, నందిని మెహతానే అని. కృష్ణమూర్తి గారితో తన పరిచయం గురించి నందిని మెహతా తరువాతి రోజుల్లో డైరీలాగా రాసుకున్నారు. వాటి ఆధారంగా నందిని మెహతా గురించి వాళ్లమ్మాయి వాకింగ్ విత్ కృష్ణమూర్తి అని ఒక 120 పేజీల చిన్న పుస్తకం ప్రచురించింది. అందులో ఆమె కృష్ణమూర్తిగారు తన తల్లికి ఉత్తరాలు రాయడం, తన తల్లి కృష్ణమూర్తిగారి జ్ఞాపకాలను అక్షరబద్ధం చెయ్యడం మొదలైన వివరాలన్నీ రాసింది. ఈ రెండు పుస్తకాలు అంతర్జాలంలో లభ్యమవుతున్నాయండి, మీరు కూడా చదవచ్చు. లెటర్స్ టు యంగ్ ఫ్రెండ్ అనే చిన్న పుస్తకం చాలా కవితాత్మకంగా కృష్ణమూర్తిగారి శైలిలో సాగుతుంది. మళ్ళీ నందిని విషయానికొస్తే, 1948 మధ్యకు వెళ్తే వ్యక్తిగతంగా కలిసినప్పుడు కృష్ణమూర్తిగారిచ్చిన ధైర్యం, దూరంగా ఉన్నప్పుడు ఆయన రాసిన ఉత్తరాలు నందిని మెహతాని ఆత్మవిశ్వాసం పోగు చేసుకున్న వ్యక్తిగా మార్చాయి. 1948 చివర్లో పూనాలో కృష్ణమూర్తిగారి ప్రసంగాల్ని పుప్పుల్ జయకర్, నందినీల తల్లి ఏర్పాటు చేశారు. వాటికి పుప్పుల్ జయకర్, నందిని, నందిని మామగారు చునీలాల్ వీళ్లందరూ హాజరయ్యారు. అప్పటికే అక్క చెల్లెళ్ళిద్దరూ కృష్ణమూర్తిగారితో చనువుగా మాట్లాడడం, ఆయనకు దగ్గరగా కూర్చోవాలని చూడడం ఇవన్నీ చుట్టుపక్కల వాళ్లకు నచ్చలేదు. కృష్ణమూర్తిగారి పట్ల చునీలాల్కి విపరీతమైన గౌరవం ఉన్నప్పటికీ కోడలు నందిని బిగ్గరగా నవ్వడం, నవ్వేటప్పుడు నోటికి చీర కొంగు అడ్డం పెట్టుకోకపోవడం ఇవన్నీ ఆయనకు నచ్చలేదట. ఈ పూనా సమావేశాలయ్యాక అంటే 1948 నవంబర్ ప్రాంతాల్లో ఇంట్లో బాంబులాంటి వార్త పేల్చింది నందిని అత్యంత సాహసంతో. ఇంకా భర్తతో శారీరక సంబంధం కొనసాగించలేనని, బ్రహ్మచర్యం పాటించడానికి నిర్ణయించుకున్నానని చెప్పి పిల్లల్ని తీసుకుని అత్తవారింట్లోనే వేరే గదిలోకి తన మకాం మార్చింది. ఇది ఆ ఉన్నత కుటుంబాల్లో ఎప్పుడూ కనీ విని ఎరుగని పరిణామం. సహజంగానే నందిని భర్త భగవాన్కి తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది ఈ సంభాషణ. నందిని ఇష్టం వచ్చినట్లు నిందించాడు, చెయ్యి చేసుకోవడానికి వెనుకాడలేదు. ఆ రోజు నుంచి భార్యాభర్తల మధ్య ప్రత్యక్ష యుద్ధమే మొదలయ్యింది. భర్తగా నీ శరీరం మీద నాకు హక్కు ఉంది అంటూ నందిని అసభ్య పదజాలంతో దూషించేవాడు పిల్లల ఎదురుగుండానే. పిల్లలు ముగ్గురిని నీ నుంచి విడదీస్తాను, నీ బ్రతుకు నరకం చేస్తాను అని బెదిరించేవాడు. ఇదిలా ఉండగా తన పర్యటనలన్నీ ముగించుకుని అమెరికా వెళ్లబోయే ముందు బొంబాయిలో మజిలీ చేశారు కృష్ణమూర్తి. ఈసారి పుప్పుల్ జయకర్ వాళ్ళింట్లోనే ఉన్నారు. నందిని తన బాధల గురించి చెప్పుకుంది. ఏం చెయ్యమంటారు అని అడిగింది కృష్ణాజీని. నీ భర్త ఏమన్నా సరే తీక్షణంగా చూస్తూ ఉండు, అస్సలు భయపడవద్దు, ప్రతిచర్యవద్దు. నీలో రగిలే జ్వాలే నీకు తదుపరి పరిష్కారం చూపిస్తుంది. భౌతికంగా నిన్ను నువ్వు రక్షించుకోవడం మాత్రం మర్చిపోవద్దు అన్నారాయన. 1949 మార్చి 11 నందిని భర్త భగవాన్ల మధ్య 3 పిల్లవాడు ఎక్కడ పడుకోవాలి అనే విషయంలో మొదలైన వాగ్యుద్ధం భౌతిక దాడి వరకు వెళ్ళింది. భగవాన్ నందిని తీవ్రంగా కొట్టాడు. ఇంట్లో వాళ్లు ఆపడానికి ప్రయత్నించినా ఆగలేదు. నందిని శరీరం నిండా గాయాలే. 3 తర్వాత 1949 మార్చి 14 ఇంకా ఆ బాధలు భరించలేక అర్ధరాత్రి ఆ ఇంట్లో నుంచి పారిపోయి పక్కనే ఉన్న పుట్టింటికి వెళ్ళిపోయింది నందిని. పిల్లల్ని భర్త దాచేశాడు. ఆ సమయానికి కృష్ణమూర్తిగారు పుప్పుల్ జయకర్ ఇంట్లో ఉన్నారు. నందిని తరఫు వాళ్లందరూ సలహా కోసం కృష్ణమూర్తిగారిని సంప్రదించారు. ముందుగా నందినికి ఆయనిచ్చిన సలహా, ఒంటరిగా నిలబడండి, మీరు చేస్తోంది సరైనదే అని మీకు అనిపిస్తే అదే జీవితమనుకో. జీవితం మిమ్మల్ని మోస్తుంది, నిలబెడుతుంది, కాని ఇతరుల ప్రభావానికి లోనై వ్యవహరిస్తే ఇంకా దేవుడే సహాయం చెయ్యాలి, గురువంటూ మాత్రం ఎవరూ లేరిక్కడ అని. నందిని ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా బలహీనురాలు, తండ్రి లేడు, పిల్లల్ని భర్త బందీ చేశాడు, అన్నింటినీ భరించి వెనక్కి వెళ్లాలా, విడిపోయి పర్యవసానాల్ని ఎదుర్కోవాలా, బాధ్యత అంతా తల్లి మీద పడింది. తల్లి కూడా కృష్ణాజీ సలహానే ఆశించింది. ఇన్ని బాధలు ఎలా భరించాలి అని. అవి బాధలు కాదమ్మా, బాధ్యతలు. ఒకసారి బాధ్యతలు బరువుగా అనిపిస్తాయి, కానీ వాటిని పరిష్కరించుకోవడమే నీ కర్తవ్యం అన్నారు కృష్ణమూర్తిగారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నందిని గత సంవత్సరం అంతా కృష్ణమూర్తిగారి బోధనలు వినడం, పూనాలో ఆయన ప్రసంగం విని వచ్చాక శారీరక బంధానికి దూరంగా ఉంటాననడం, వీటన్నింటికీ కృష్ణమూర్తిగారి బోధనలే కారణము అన్న ఆగ్రహంతో ఊగిపోతున్నాడు నందిని భర్త భగవాన్ దాస్. మళ్ళీ ఆయన తండ్రి కృష్ణమూర్తిగారి శిష్యుడే. ఆయన కృష్ణమూర్తిగారిని అడిగాడు, మీరైనా నందినికి నచ్చజెప్పండి అని. ఇది ఒకరు నచ్చజెప్తే పరిష్కారమయ్యే సమస్య కాదు, స్వీయ నిర్ణయమే ఆమె కర్తవ్యం అన్నారు కృష్ణమూర్తిగారు. ఇంకా నందిని అక్కయ్య పుప్పుల్ జైకర్ కృష్ణమూర్తిగారితో చర్చించింది. నందిని ఎట్టి పరిస్థితుల్లో భర్త దగ్గరకు వెళ్లనంటోంది, పిల్లల్ని తెచ్చుకోవాలంటే కోర్టు మెట్లెక్కాలి, అదే జరిగితే మిమ్మల్ని ఈ వివాదంలోకి లాగుతారు, ఎందుకంటే దీనంతటికీ మీరే కారణం అని నందిని భర్త అందరి దగ్గర ప్రచారం చేస్తున్నాడు, అనవసరంగా మీరు ఇందులో చిక్కుకోవడం నాకిష్టం లేదు అని. దానికి కృష్ణమూర్తిగారి సమాధానం, పిచ్చిదానా, నువ్వు నన్ను రక్షిద్దామనుకుంటున్నావా? నన్ను రక్షించేవాళ్లు పైన చాలామంది ఉన్నారు, నా గురించి ఆందోళన వద్దు. నందినికి పిల్లలకు ఏది మంచో అది చెయ్యండి, పిల్లల భవిష్యత్తు ముఖ్యం ఇక్కడ. ఆమె గెలుస్తుందా ఓడిపోతుందా అన్నది సమస్య కాదు, ఇఫ్ ఇట్ ఈజ్ రైట్ ఫైట్ అని. చివరికి నందిని కోర్టు ద్వారానే పిల్లల్ని తెచ్చుకోవాలి అని నిర్ణయించుకుంది. అది కోర్టులో వాదనలకు వెళ్లడానికి, అక్కడ కృష్ణమూర్తిగారి ప్రస్తావన రావడానికి మరొక 7-8 నెలలు పట్టింది. ఈలోగా మనం కృష్ణమూర్తిగారితో ప్రయాణిద్దాం, రండి. ఇవన్నీ జరిగిన నెల రోజులకు 1949 ఏప్రిల్ మొదటి వారంలో బయలుదేరి కృష్ణమూర్తిగారు లండన్ మీదుగా ప్రయాణించి 19 నెలల తర్వాత మళ్లీ ఓహైలోని తన నివాసానికి చేరుకున్నారు. రాజగోపాల్ కానీ రోజులిండ్ కానీ లేకుండా కృష్ణమూర్తిగారు ఒక్కళ్లే ఇంత సుదీర్ఘకాలం సొంతంగా ప్రయాణించడం, ప్రసంగాలు కొనసాగించడం ఇదే మొదటిసారి. అంతకు ముందు వరకు రాజగోపాల్ ఎక్కడకు వెళ్లాలి అని నిర్ణయిస్తే అక్కడికి వెళ్లాలి, ఎవరిని కలుసుకోమంటే వాళ్లను కలుసుకోవాలి. అయితే ఇప్పుడు తను లేకుండా కృష్ణమూర్తిగారు అన్ని నెలలు ఇండియాలో ఉండి కొత్త పరిచయాలు, కొత్త అనుచరుల్ని పోగు చేసుకోవడం రాజగోపాల్కి కాస్త ఆందోళన కలిగించింది అని మేరీ లూటెన్స్ తన పుస్తకంలో రాసింది. అంతేకాదు, రోజులిండ్కి కూడా కృష్ణమూర్తిగారికి నందినితో పరిచయం గురించి తెలిసి అసూయపడింది అని కూడా మేరీ రాసింది. 1930 ప్రాంతాల్లో హెలెన్ ఎపిసోడ్ ముగిసిన దగ్గర్నుంచి గత 20 సంవత్సరాలుగా కృష్ణమూర్తిగారికి సన్నిహితంగా ఉంటోంది, తన భర్తకి వీలు కానప్పుడు ఆయనతో ప్రయాణిస్తోంది రోజులిండ్ ఒక్కర్తే. ఇప్పుడు ఆయన అనుచర బృందంలోకి మరొక మహిళ ప్రవేశిస్తోంది అన్న విషయాన్ని రోజులిండ్ జీర్ణించుకోలేకపోయిందట. అయితే ఈ అనుకోవడాలు, అనుమానాలు, అసూయలు ఇవన్నీ 1949 ప్రాంతాలకు ఎవరికి వారికి అంతరంగాల అట్టడుగు పొరల్లోనే ఉండిపోయాయి. అవన్నీ ఉపరితలానికి వచ్చి ప్రత్యక్ష సంఘర్షణాభరిత వాతావరణం వ్యాపించడానికి ఇంకా చాలా సంవత్సరాలు పట్టింది. టైం లైన్లో అవన్నీ వస్తాయి. 1949 ఏప్రిల్ 2వ వారం నుంచి ఒక 6 నెలలపాటు ఓహైలోనే ఉన్నాక మళ్ళా అదే సంవత్సరం అక్టోబర్లో లండన్ మీదుగా ఇండియా ప్రయాణం పెట్టుకున్నారు కృష్ణమూర్తిగారు. ఈసారి కూడా రాజగోపాల్ లండన్ వరకు వెళ్లి వెనక్కి వచ్చేస్తే కృష్ణమూర్తిగారు ఒక్కళ్లే ఇండియాకి చేరుకున్నారు 1949 నవంబర్లో. ఆ తరువాతి విశేషాలు తెలుసుకోబోయే ముందు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్, ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా. చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com. Time is running out. Don't miss her chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
1: TNC apply.
2: Family to kalsi baitiki dinner ki velte manaki kavalsindi enti chakkani ambience, lots of varieties, fresh ga chesina tasty food and excellent customer service. Ide mantraani follow avutunna restaurant Mantra India.
3: Mantra India.
2: 288 Castro Street in downtown Mountain View. 70 plus mouth watering dishes, clear oven kebabs, elaborate brunch, happy hour specials, dinner buffet, full service bar, catering services and lot more. Specialty chefs serving special dishes every single day. For more details visit mantraindiausa.com. Mantra India.
3: Mantra India.
4: Bay Area. Get ready for Swadesh, Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AI and Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit aiaevents.org. Grand sponsor Sanjeev Gupta CPA. Platinum sponsor Realtor Lavanya Duvi. Travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors Apex Consulting Services, Kavya Foods and My Pursue.
5: Virijallu Srotalu Vennela Karyakramamlo ప్రముఖ తత్వవేత్త జిట్టు కృష్ణమూర్తి గారి జీవన రేఖలు 18వ భాగం వింటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అర్ధభాగంలో 1949 మొదట్లో కృష్ణమూర్తిగారు బొంబాయిలో ఉండగా నందిని మెహతా కుటుంబంలో కలతలు రావడం, కృష్ణమూర్తిగారి సలహాలు తీసుకోవడం, ఆ తర్వాత కృష్ణమూర్తిగారు అమెరికా వెళ్లి మళ్లీ 1949 నవంబర్లో భారతదేశానికి రావడం, ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇక్కడి నుంచి ఈ రెండో అర్ధభాగాన్ని కొనసాగిద్దాం. ఈ విడత ప్రయాణంలో ముందుగా మద్రాసులో దిగి అక్కడి నుంచి రాజమండ్రి వెళ్లారు. మనం ఇంతవరకు తెలుసుకుంటున్న కృష్ణమూర్తి గారి పర్యటనల్లో రిషి వ్యాలీ తప్ప మరి ఏ ఇతర తెలుగు ప్రాంత నగరాలు ఎక్కువగా కనిపించవు. 1935 ఒకసారి రాజమండ్రిలో ప్రసంగించినట్లు ఒకచోట రాశారు, కానీ ఆ వివరాలు లభ్యం కాలేదు. అది సరైన సమాచారమే అయితే కృష్ణమూర్తిగారు రెండోసారి రాజమండ్రిలో ప్రసంగించింది 1949 చివర డిసెంబర్ మొదట్లో. మొత్తం 3 ప్రసంగాలు చేశారక్కడ, అన్నీ ఆంగ్లంలోనేనండి. ఒక ప్రసంగంలో ఆయన ఎదుర్కొన్న ఒక ప్రశ్న, మనిషి ప్రపంచానికి కొలమానం, అతడు తనని తాను మార్చుకున్నప్పుడు ప్రపంచం మారినట్లే అని మీరు చాలాసార్లు అన్నారు కదా, మరి మీలో కలిగిన పరివర్తన అంటే మీరు మారడం, ఇది నిజము అని నిరూపించిందా? దానికి కృష్ణమూర్తిగారిచ్చిన సమాధానం, మీరు ప్రపంచం, వేర్వేరు వ్యక్తులు కాదు, మీరే ప్రపంచం. ఇదేదో ఆదర్శం కోసం చెప్పడం లేదండి, నిజంగానే మీరే ప్రపంచం కాబట్టి మీరు మారారు అంటే సమాజం మారినట్లే. నేను ప్రపంచమంతా తిరుగుతూ సత్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను, కేవలం చూపించడమే, ప్రచారం చేయడం కాదు. మీరు ఒక ఆలోచనను వ్యాప్తి చేయొచ్చు కానీ సత్యాన్ని కాదు. నేను చూపించే సత్యాన్ని గుర్తించడం లేకపోవడం మీ ఇష్టం. ఒక్క మనిషి ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు కానీ మీరు నేను కలిసి ప్రపంచాన్ని మార్చగలం. ప్రపంచంలోని దుఃఖాలను కష్టాలను అంతంచేసే సత్యమేమిటో మీరు నేను కలిసి కనుక్కోవాలి అని. ఆ మజిలి తర్వాత 1949 డిసెంబర్ 25 నుంచి జనవరి 22 దాకా శ్రీలంకలో 5 ప్రసంగించారు, 2 రేడియోలో మాట్లాడారు. వీటన్నింటిలోకి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సింది 1949 డిసెంబర్ 28 కొలంబో యూనివర్సిటీలో జరిగిన సమావేశం. ఆ యూనివర్సిటీ విద్యార్థులు ఏమాత్రం మొహమాటం లేని వాళ్లు. ఎక్కువగా క్రైస్తవ మతాన్ని విశ్వసించేవాళ్లు కొంతమంది, కమ్యూనిజాన్ని అభిమానించేవాళ్లు మరికొంతమంది. మతాలు లేవు, గురువులు లేరు అంటున్న ఈ పెద్ద మనిషిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అన్న కృత నిశ్చయంతో ఉన్నారు వాళ్లందరూ. కృష్ణమూర్తిగారు ఆడిటోరియంలో ప్రవేశించేటప్పుడే మిశ్రమ స్పందన లభించింది. కొంతమందేమో చప్పట్లు కొడితే, మరికొంతమంది నోటితో విచిత్రమైన ధ్వనులు చేశారు హేళనగా. ఆయన ప్రసంగం మొదలుపెట్టాక్కూడా ఆ అల్లరి కొనసాగింది. అయినా వీలైనంత ప్రశాంతంగా చిరునవ్వుతో తన మాటల్ని కొనసాగించారు కృష్ణాజీ. అసందర్భంగా చప్పట్లు కొట్టడం, ఇంకా ఆపండి అన్నట్లు చేతులూపడం ఇవన్నీ ఎక్కువవడంతో కృష్ణమూర్తిగారు అడిగారు, మీరు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తేనే నేనొచ్చాను, మరి ఇప్పుడు ఈ వ్యతిరేకత ఎందుకు? నేనేమైనా తప్పుగా మాట్లాడుతున్నానా? అసలు నా మీద మీ అంచనాలేమిటి అని వెనకాల నుంచి కొంతమంది అరిచారు. మీరు క్రీస్తు ప్రభువును అనుకుంటున్నారా? ముందు దీనికి సమాధానం చెప్పండి అని. అప్పుడు కృష్ణమూర్తిగారు నవ్వుతూ సుదీర్ఘమైన సమాధానానికి సిద్ధమయ్యారు. తన బాల్యం, విద్య, విశ్వగురువుగా ప్రకటించబడడం, పోరాటాలు, బాధలు, ఒంటరితనం, తపనలు, అన్వేషణ ఇవన్నీ ఒక ధారలాగా ప్రవహించాయి. వింటున్నవాళ్లు నెమ్మది నెమ్మదిగా ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడం మొదలయ్యింది. ఇది నా ప్రయాణం, నేను క్రీస్తునో ఇంకెవర్నో మీరే చెప్పండి అనేసరికి అంతవరకు అల్లరి చేస్తున్న విద్యార్థులు నిశ్శబ్దమైపోయారు. కృష్ణాజీ మాటల్లోని నిజాయితీ వాళ్ల కళ్ళు చెమ్మగిల్లేలాగా చేసింది. ఇంకక్కడ్నుంచి ఆయన చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నారు. కార్యక్రమం అయ్యాక కొంతమంది ఆయనతో చెప్పారట, మీరు చెప్పేదేదో పూర్తిగా అర్థమయ్యిందని అనం కానీ మీ మార్గం సరైనదే అని, మీరు నిజాయితీ కలవారని అంగీకరిస్తాం అని. ఈ సంఘటనల గురించి రాసిన ఒక భారతీయ ప్రొఫెసర్ తన వ్యాసంలో చిట్ట చివరిగా రాసుకున్న వాక్యాలేమిటంటే, కృష్ణమూర్తిగారి మార్గం చాలా సరళం, చాలా సూటీ కూడా. మొగ్గ వికసించి గులాబీగా మారినట్లు, పగలంతా తిరిగిన పక్షి తిరిగి తన గూటికి చేరుకుంటున్నట్లు, నది అత్యంత సహజంగా సముద్రంలో కలిసినట్లు నాకర్థమైన మార్గమే కృష్ణమూర్తిగారి మార్గం. ఇందులో సంస్థ లేదు, కర్మకాండలు లేవు, పూజారి లేడు, పూజలేదు, దర్శనం లేదు, మాయాజాలం లేదు అని. సిలోన్లో కృష్ణమూర్తిగారి ప్రసంగాలు ఇలా కొనసాగుతున్న రోజుల్లోనే అక్కడ బొంబాయిలో నందిని కోర్టు కేసు విషయంలో ఆయన పేరు పదే పదే ప్రస్తావనకొచ్చింది. ఆ వివరాలు తెలుసుకోవడానికి మనం బొంబాయి వెళ్లాలి. రండి, కొద్ది నిమిషాల క్రిందట పాస్ చేసిన నందిని ఎపిసోడ్ని కొనసాగిస్తున్నామన్నమాట. టైమ్ లైన్లో కొద్ది నెలలు రివైండ్ కూడా చేద్దాం. 1949 సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతాల్లో నందిని మెహతా కోర్టు కేసు వేసింది. విడాకుల కోసం, పిల్లల స్వాధీనం కోసం. పిల్లల వయస్సులు 9 ఏళ్లు, 7 ఏళ్లు, 3 ఏళ్లు. నందిని భర్త భగవాన్ దాస్ అత్యంత ఖరీదైన లాయర్లని నియమించుకున్నాడు. మొత్తం కేసంతటిలో నందిని ఇలా విడిపోవాలి అనుకోవడానికి కారణం కేవలం కృష్ణమూర్తిగారి బోధనలే అంటూ సాక్ష్యంగా ఆయన వివిధ ప్రసంగాల్లోని భాగాల్ని టేపు ద్వారా వినిపించారు కోర్టులో. భారతీయ సమాజంలోని ద్వంద్వ విలువలు, కొంతమంది మహిళల దయనీయమైన పరిస్థితి, భర్తల నిరంకుశత్వం ఇలాంటి అంశాల గురించి కృష్ణాజీ వెలిబుచ్చిన అభిప్రాయాల్ని జడ్జిగారికి వినిపించారు. ముఖ్యంగా హిందూ వివాహ సమయంలో చదివే మంత్రాలన్నీ అర్థంలేనివి అని కొన్నిచోట్ల ఆయన చేసిన వ్యాఖ్యానాలు, ఇంకోచోట హాజరైన మగవాళ్లనుద్దేశించి మీ భార్యతో ఎలాంటి అనుబంధాన్ని కొనసాగిస్తున్నారో గమనించారా? శారీరక అవసరాల కోసం భార్యని వినియోగ వస్తువులా చూస్తూ సణుగుడు, బెదిరింపు, ఆధిపత్యం వీటితో ఆమెను కాళ్లు తుడుచుకునే పట్టాలాగా తొక్కిపట్టి మా దాంపత్య జీవితం సంతోషంగా ఉంది అంటారు కదా అని మరొకచోట కృష్ణమూర్తిగారు చేసిన వ్యాఖ్యానాల్ని ప్రముఖంగా వినిపించారు కోర్టులో. అదొక విచిత్రమైన కేసు. ఒక భార్య భర్త దౌర్జన్యాలను భరించలేక విడిపోదాము అనుకుంటోంది. దానికి వ్యతిరేకంగా ఒక ఆధ్యాత్మికవేత్త ప్రసంగాలు కోర్టులో వినిపించాయి. వివిధ వ్యక్తుల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే సందర్భంలో నందిని మామగారు చునీలాల్ని, నందిని కృష్ణాజీకి పరిచయం చేయడం తప్పైపోయింది అని మీరు అనుకుంటున్నారా అని అడిగినప్పుడు ఆయన బిగ్గరగా నెవర్, హీఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్ అన్నారట. ఆయన దృష్టిలో నందిని ఇలా అడగడానికి కారణం అక్క పుపుల్ జయకర్ అని. అయితే మొత్తం వాదనల్లో కృష్ణమూర్తిగారి వ్యక్తిగత ప్రవర్తన గురించి ఎలాంటి వ్యాఖ్యానాలు లేవు. కేవలం ఆయన ప్రసంగాలే నందిని మనసు మీద ప్రభావం చూపించాయి అనేదే ముఖ్యమైన ఆరోపణ. జడ్జిగారి పేరు వాట్సన్. ఆయన అప్పటికి ఇంకా భారతదేశంలోనే మిగిలిపోయిన బ్రిటిష్ జాతీయుడు. ఆయన దృష్టిలో చునీలాల్ లాంటి ఉన్నత కుటుంబానికి చెందిన కాపురాల్లో ఎలాంటి విచ్ఛిన్నత అయినా అవాంఛనీయమే. నందిని మీద భర్త చేస్తున్న దౌర్జన్యాలకు సరైన సాక్ష్యాలు లేవు అనే కారణంతో కేసు కొట్టేశారు. నందిని భర్తతో కలిసి ఉండాల్సిందేనని, పిల్లల సంరక్షణ బాధ్యత పూర్తిగా తండ్రిదేనని తీర్పు వెలువడింది. అంతవరకు తాత్కాలికంగా నందిని వద్ద ఉంటున్న పిల్లల్ని తండ్రికి అప్పగించక తప్పలేదు. అయితే నందిని మాత్రం పుట్టింట్లోనే ఉండిపోయింది. భగవాన్ దాస్ బలవంతంగా తీసుకెళ్లలేకపోయాడు. హైకోర్టులో కూడా అప్పీలు వీగిపోయింది. తుది తీర్పు గురించి సిలోన్లో ఉన్న కృష్ణమూర్తిగారికి టెలిగ్రామ్ ద్వారా తెలియపరిచారు పుప్పుల్ జయకర్. జరిగేదంతా మంచికే, వాటెవర్ విల్ బీ ఈజ్ రైట్ అని సమాధానమిచ్చారు ఆయన. అయితే తర్వాత రోజుల్లో 20 ఏళ్లకు 1970లో పరస్పర అంగీకారంతో నందిని భర్త చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. నందిని జీవితాంతం కృష్ణమూర్తిగారి శిష్యురాలిగానే ఉండిపోయింది. సినిమా కథల్లోలాగా భర్త భగవాన్ దాస్ వ్యాపారాలు దెబ్బతిని ఆస్తి అంతస్తు కోల్పోయి దయనీయంగా జీవించాల్సొచ్చింది ఆయన చివరి సంవత్సరాల్లో. ఇంకా కోర్టులో వాదనలు జరిగిన రోజుల్లో ఈ కేసు గురించి స్థానిక పత్రికలు ప్రముఖంగా వార్తలు రాశాయి. ఇది ఉన్నత కుటుంబానికి చెందిన వివాదం, పైగా ఒక తత్వవేత్త పేరు ప్రస్తావనకు రావడంతో బొంబాయి ప్రజలంతా ఆసక్తిగా గమనించారు. అమెరికా నుంచి వెలువడే టైమ్స్ పత్రిక 1950 జనవరి 15 సంచికలో రివోల్ట్ ఆఫ్ ది డోర్ మ్యాట్ అనే పేరుతో పూర్తి పేజీ వార్తాంశం ప్రచురించారు. భార్యాభర్తలు విడిపోవడానికి కృష్ణమూర్తిగారి ప్రసంగాలు కారణమయ్యాయి అనే కోణంలో చూస్తే ఆ వార్తాంశంలో ప్రతికూలత ధ్వనించవచ్చు. కాని భర్త చేతిలో క్రూరంగా బాధలు అనుభవిస్తున్న అమ్మాయి కృష్ణమూర్తిగారి ప్రసంగాల వల్ల చైతన్యవంతమై ధైర్యంగా ఎదిరించగలిగింది అనే కోణంలో అన్వయించుకుంటే ఆ వార్తాంశంలో కృష్ణమూర్తిగారి ప్రసంగాల గురించి సానుకూలంగానే వ్యాఖ్యానించారు అనుకోవచ్చు. ఈ వార్తాంశాన్ని ఇప్పుడు కూడా మీరు ఇంటర్నెట్లో చదవచ్చండి. ఈ గందరగోళం గురించి కృష్ణమూర్తిగారు ఎమిలీ లూటెన్స్కి ఉత్తరం రాస్తూ, టైమ్స్ మ్యాగజైన్లో వచ్చిందంతా చెత్తా చెదారం, వాళ్లు డబ్బున్నవాళ్లు కాబట్టి అలా రాయించుకున్నారు, నేను మద్రాసులో బొంబాయిలో చేసిన ప్రసంగాలు చాలామందికి ఆగ్రహం తెప్పించాయని తెలిసింది, ఇదే కాదు మరొక 12 కేసులు కూడా నా మీద వస్తే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు అని. అలాంటిదేమీ జరగలేదనుకోండి. ఇదండి 1950 మొదట్లో ఇంత హడావిడి జరిగింది. దీని తరువాత కృష్ణమూర్తిగారు బొంబాయి వస్తానన్నప్పుడు పుప్పుల్ రాసింది, మీ మీద ఇంత దుమారం చెలరోగుతోంది కదా, మరి బొంబాయిలో బహిరంగ సమావేశాలు ఏర్పాటు చెయ్యమంటారా అని. కృష్ణమూర్తిగారు, పత్రికల్లోని వార్తలు చూసి భయపడే వ్యక్తిని కాదు, సమావేశాలు యథాతథంగా కొనసాగిద్దాం, అయితే ఈసారి ఒక థియేటర్లోనో ఆడిటోరియంలోనో కాకుండా ఏదైనా భవనం టెర్రేస్ మీద బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చెయ్యండి అని సమాధానమిచ్చారు. ఆయన మాట ప్రకారమే సుందర్బాయ్ హాల్ అనే ఆడిటోరియం టెర్రేస్ మీద 1950 జనవరి చివర్లో కృష్ణమూర్తిగారి ప్రసంగం ఏర్పాటు చేశారు. అంతవరకు పత్రికల్లో వచ్చిన వివిధ వార్తల వల్ల ఈసారి సమావేశానికి వచ్చిన వాళ్లు కృష్ణమూర్తిగారికి ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తారో అనుకున్నారు, కాని అలాంటిదేమీ జరగలేదు. పైగా థియేటర్ లోపల వచ్చే జనం కంటే రెట్టింపు ప్రేక్షకులు హాజరయ్యారు టెర్రేస్ మీద జరిగిన ఆ సమావేశానికి. అయితే విచిత్రం ఏమిటంటే, కృష్ణమూర్తి గారి సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే బొంబాయిలోని హై సొసైటీ ప్రముఖులు మాత్రం ఈసారి గైర్ హాజరయ్యారు. అంతకు ముందే తమ తోటి ధనవంతుడు చునీలాల్ ఇంట్లో జరిగిన కోర్టు కేసులో కృష్ణమూర్తిగారి పేరు పదే పదే వినపడ్డం వల్ల అయ్యుండొచ్చు. ఈ సమావేశం తర్వాత కూడా సుమారు 2 నెలల పాటు బొంబాయిలోనే ఉన్నారు కృష్ణమూర్తిగారు. అన్నట్లు మీరు ఒక విషయం గమనించి ఉండొచ్చు, గత భాగంలోనూ ఈ భాగంలోనూ కూడా కృష్ణమూర్తిగారు రాజగోపాల్ లేకుండా ఒక్కడుగా భారతదేశం పర్యటించిన సమయాల్లో పరిచయమైన వాళ్లల్లో కేవలం పుప్పుల్ జయకర్, నందిని మెహతాల గురించే ఎక్కువగా తెలుసుకున్నాం. నిజానికి ఈ సంవత్సరాల్లో కృష్ణమూర్తిగారికి డజన్ల కొద్దీ కొత్త వ్యక్తులు పరిచయమయ్యారు, పాత పరిచయస్తులు మళ్లీ వచ్చి కలుసుకున్నారు. వాళ్లల్లో ఇద్దరి గురించిన ఆసక్తికరమైన సమాచారం చెప్తాను. అప్పటికి అంటే 1949కి బొంబాయి ప్రాంతానికి ఆర్థిక మంత్రిగా పనిచేస్తోంది మొరార్జీ దేశాయ్. కృష్ణమూర్తిగారితో ఆయనకు అప్పటి వరకు పరిచయం లేదు. ప్రధానమంత్రి నెహ్రూనే తరచూ కృష్ణమూర్తిగారిని కలుసుకుంటున్నారు అని విని మొరార్జీ దేశాయ్ కూడా పుపుల్ జయకర్ ఇంట్లో బస చేసిన కృష్ణమూర్తిగారిని కలుసుకున్నారు. ఇద్దరి మధ్య సంభాషణల్లో మొరార్జీ దేశాయ్ పదే పదే భగవద్గీత, ఉపనిషత్తులు, ప్రాచీన గ్రంథాల నుంచి అనేక విషయాలు ఉదహరించడం మొదలుపెట్టారు. కృష్ణాజీకి మొరార్జీ దేశాయ్ మనోగతం అర్థమయ్యింది. ఆయన అడగడానికి ముందే స్పష్టంగా చెప్పారు, నేను భగవద్గీత కాని, మీరు ఉదహరిస్తున్న పురాతన గ్రంథాలు కాని ఏమీ చదవలేదు అని. మొరార్జీ దేశాయ్ అసంతృప్తిగా ఆ సమావేశం నుంచి వెళ్లిపోయారు. తర్వాత ఎప్పుడో పుప్పుల్ కలిసినప్పుడు చెప్పారట, ఆ కృష్ణాజీ సంభాషణ ధోరణి నాకు నచ్చలేదు అని. అంతే, తర్వాత రోజుల్లో కృష్ణాజీ ఇందిరాగాంధీ లాంటి ప్రముఖులతో పరిచయాలు కొనసాగించిన మొరార్జీ దేశాయ్ మాత్రం మళ్లీ కలుసుకున్న దాఖలాలు లేవు. ఇంకా ఆ సంవత్సరంలోనే కృష్ణాజీని కలుసుకున్న ఇంకొక ఆసక్తికరమైన వ్యక్తి ఒక సన్యాసిని, పేరు చిన్మయి. కృష్ణమూర్తిగారు పుప్పుల్ వాళ్ళింట్లో ఉన్న రోజుల్లోనే 1949 మొదట్లో ఒకరోజు కాషాయ వస్త్రాల్లో శిరోముండనంతో ఉన్న ఒక సన్యాసిని తలుపు తట్టింది. బహుశా 35 సంవత్సరాల వయసుండొచ్చు. ఆ రూపంలో ఆమె ఆడో మగో కూడా తెలియడం లేదు. కృష్ణమూర్తిగారికి సన్యాసంలో ఉన్నవారు అంటే ప్రత్యేకమైన గౌరవం ఉండేది. లోగడ ఒకనొక సందర్భంలో ఆయన కూడా సన్యాసం స్వీకరిద్దాం అనుకున్నారు, వీలు కాలేదనుకోండి. ఆ ప్రత్యేకమైన అభిమానం వల్ల చిన్మయ్యకి చాలాసేపు తనతో మాట్లాడే అవకాశం ఇచ్చారు. అనేక ఆధ్యాత్మిక అంశాలు వాళ్ల మధ్య సంభాషణల్లో చోటు చేసుకున్నాయి. 1-2 గంటల తర్వాత ఆ సన్యాసిని చిన్మయ్యి మళ్లీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. చెప్పినట్లే సరిగ్గా 1 సంవత్సరం తర్వాత 1950 మొదట్లో మళ్లీ కృష్ణమూర్తిగారి దగ్గరకొచ్చింది పూర్తిగా మారిపోయిన వేషధారణతో. ఇప్పుడు ఆమె సన్యాసిని చిన్మయ్యి కాదు, ఆమె అసలు పేరు తపస్. మామూలు దుస్తుల్లో ఉంది ఇప్పుడు. 1 సంవత్సరం తర్వాత తలమీద జుట్టు బాగా పెరిగింది, అక్కడక్కడా తెల్ల వెంట్రుకలున్నాయి. మళ్లీ వచ్చాను అంది ఈసారి తపస్. నాకు తెలుసు అన్నారు కృష్ణాజీ. ఆ 2వసారి రావడం 1976లో ఆమె కన్నుమూసేదాకా కృష్ణాజీ ఇండియా వచ్చినప్పుడల్లా వెన్నంటి ఉండేది. ఆమె అసలు నేపథ్యం ఏమిటంటే, బెంగాలీ విప్లవ కుటుంబానికి చెందిన వనిత తపస్. తండ్రి సోదరుడు విప్లవోద్యమాల్లో చనిపోయారు. కొన్నాళ్లు కలకత్తాలో సిస్టర్ నివేదిత స్కూలుకి హెడ్ మాస్టర్గా పనిచేసింది. గణిత శాస్త్రంలో అద్భుతమైన ప్రావీణ్యత ఉంది. తల్లి కూడా చనిపోయాక 30 సంవత్సరాల వయసులో సన్యాసం స్వీకరిద్దామని గురువు కోసం అన్వేషించింది. 1 సంవత్సరం తర్వాత బెంగాలీకి చెందిన ఒక సాధువు అనిర్వణ్ జీ ఆమెను శిష్యురాలిగా స్వీకరించడానికి అంగీకరించాడు. అప్పట్నుంచి ఇదిగో 10 నిమిషాల ముందే చెప్పినట్లు కాషాయ దుస్తుల్లో శిరోముండనంతో ఉండేది. తన గురువుగారి పుస్తకాల ప్రచురణకు విరాళాలు సేకరించడానికి బొంబాయి వచ్చినప్పుడు కృష్ణాజీ గురించి విని ఆయన్ను కలుసుకుంది. తొలి సంభాషణలోనే జీవితం పట్ల తన దృక్పథాన్ని మార్చుకుని సన్యాసి జీవితాన్ని వదిలి కృష్ణమూర్తి గారి దగ్గరకు వచ్చేసింది సాధారణ మహిళలాగా. 1950 నుంచి కృష్ణమూర్తి గారి వార్డ్రోబ్ అంటే దుస్తుల ఎంపిక, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం, ఏ సమయంలో ఏ దుస్తులు వేసుకోవాలో సలహా ఇవ్వడం, ఈ బాధ్యతంతా తపస్ తీసుకుంది. ఎక్కువగా ఎవరికీ కనిపించేది కాదు ఆమె పూర్తికాల వ్యాపకం కృష్ణమూర్తి గారి వార్డ్రోబ్ జాగ్రత్తగా చూసుకోవడం. ఎప్పుడైనా ఆయన సమావేశాల్లో కూర్చునేది కానీ ఏమీ మాట్లాడేది కాదు. కృష్ణమూర్తి గారి సన్నిహితుల్లో చాలామందికి అసలు ఆమె ఉంది అని కూడా తెలిసేది కాదు. కృష్ణమూర్తి గారు భారతదేశంలో లేని సమయాల్లో హిమాలయాల్లోకి వెళ్ళిపోయేది. ఎక్కడుండేదో ఏం చేసేదో ఎవరికీ తెలీదు. కృష్ణమూర్తి గారు ఇండియా వస్తున్నారు అనగానే మద్రాసు, వారణాసి, బొంబాయి, ఢిల్లీ ఎక్కడికైనా వచ్చి వాలేది. ఆయనతో పాటే అన్ని నగరాలు పర్యటించేది. 1976 గుండెపోటుతో మరణించింది ఈ విచిత్రమైన మహిళ తపస్. ఈ తపస్ అనే విచిత్ర రహస్య మహిళను కృష్ణమూర్తి గారి దగ్గరకొచ్చిన తొలి రోజు నుంచి చివరి క్షణం దాకా చూసిన పుప్పుల్ జైకర్ తన పుస్తకంలో రాశారు. ఆమె వయసు ఎంతో ఎవరికీ తెలీదు, నాకు తెలిసిన పాతికేళ్ల

హిందువులు అంటే అలాంటి అభిప్రాయం ఉండేది కొందరికి ఆ రోజుల్లో. ఇన్ని సరికొత్త పరిచయాలు అనుభవాల తర్వాత 1950 మే నెలకల్లా మళ్లీ కాలిఫోర్నియాలో తన నివాసం ఓహై వ్యాలీకి చేరుకున్నారు కృష్ణమూర్తి గారు. ఇక్కడ్నుంచి భవిష్యత్తులో రాబోతున్న కృష్ణమూర్తి వర్సెస్ రాజగోపాల్, రాజగోపాల్ వర్సెస్ రోజలిండ్, రోజలిండ్ వర్సెస్ కృష్ణమూర్తి సంక్లిష్ట సమీకరణాల పెను తుఫానుకు ముందు ఒక విధమైన అసౌకర్య వాతావరణం చోటు చేసుకోవడం మొదలయ్యింది 1950 మధ్య నుంచే. వాటి గురించి కొన్ని వివాదాస్పదమైన వివరాలు వచ్చే వారం 19వ భాగంలో తెలుసుకుందాం. ఈ 18వ భాగాన్ని ఇంతటితో ముగిద్దామండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం ఇదే కార్యక్రమ పరంపర 19వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: At balimail.com or call 855-BALI-92, 855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.

0: స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: MyPursu, one app, all services, zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్, ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: హాయ్ హలో నమస్తే వనకం ఆదా వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో హలో తెలంగాణ ఆన్ విరిజల్లు. నేను మీ హోస్ట్ ఆర్జే మధు.
1: అండ్ నేను ప్రత్యూష.
0: హలో తెలంగాణ షో మనకి సపోర్ట్ చేస్తున్న వారు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అండ్ ఫేస్బుక్ లో మనకి హలో తెలంగాణ పేజ్ ఉంది. దాని మీరు లైక్ చేయండి, కమెంట్స్ చేయండి, ఐడియాస్ ఉంటే పోస్ట్ చేయండి. ఆ ఐడియాస్ తీసుకుని నెక్స్ట్ వీక్ అదే టాపిక్ మీద షో చేస్తాము. అండ్ ఇవాళ కూడా ఒక మంచి మూవీ గురించి నేను ఇంకా ప్రత్యూష గారు మాట్లాడబోతున్నాం అన్నమాట. అండ్ ఐమ్ లైకింగ్ దిస్ న్యూ సెట్ ఆఫ్ మూవీ సెలెక్షన్స్ విచ్ వీఆర్ డూయింగ్ అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ దోస్ మూవీస్. మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్ తో కూర్చొని మాట్లాడుతున్నట్టుగా. సో ప్రత్యూష గారు, ఇవాళ మనము ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాం?
1: సో ఈ సెగ్మెంట్ సేమ్ థింగ్ మనం కంటిన్యూ చేస్తున్న సెగ్మెంట్ అంజలి రీ రిలీజ్ మూవీస్ విచ్ హ్యావ్ బీన్ కల్ట్ హిట్. అగైన్ వన్ మోర్ పెద్ద కల్ట్ హిట్ అయిన ఒక మూవీ గురించే మాట్లాడుకున్నాము. అండ్ ఇది ఇద్దరికి అయితే దిస్ వాజ్ అ బ్రేక్ త్రూ మూవీ అండ్ ఇట్ వాజ్ లైక్ ద వాళ్ళ కెరియర్ కి ఒక టర్నింగ్ పాయింట్ అయిన మూవీ. వన్ ఆఫ్ ద స్టెప్పింగ్ స్టోన్స్ అని చెప్పాలి ఈ యాక్టర్ కి. ఫస్ట్ స్టెప్ అవ్వడమే, ఓవర్ నైట్ హిట్ అయిపోయాడు ఈ మూవీ.
0: కమర్షియల్ హిట్, కమర్షియల్
1: ఎగ్జాక్ట్లీ. సో ఈ మూవీ రిలీజ్ అవబోతుంది July 24th కి. బట్ బిఫోర్ వి గో టు టాక్ అబౌట్ మూవీ, ఫ్యూ అనౌన్స్మెంట్స్. మన హలో తెలంగాణ పేజ్ మేము ఒక ఇన్స్టా హ్యాండిల్ కూడా స్టార్ట్ చేసాము. మీరు వెన్ ఎవర్ యు హ్యాపెన్ టు విజిట్ అవర్ పేజ్, ప్లీజ్ డూ విజిట్ ఇట్. ఇట్స్ కాల్డ్ హలో తెలంగాణ రేడియో బే ఏరియా. అండ్ నెక్స్ట్ మంత్ మన ఏఐఏ స్వదేశ్ ఇండియా పార్టీ ప్రెసెంట్ చేస్తున్న 80th Indian Independence Day celebrations ki kuda you can come and join us in San Jose downtown with parade and lot of food and cultural activities. This is one of the biggest flagship events of AIA. Look forward to it and we will keep announcing it more. So going to mana topic, Madhu, ee movie, can you guess what movie, or actually meeku ana hint iste nu cheppagaltava ee movie gurinchi evaru ee movie enti ani?
0: Yeah ivandi, I'll try.
1: So ee movie cheppali ante ee hero just barely 21 years and he is a very good dancer and from Chiranjeevi gari family nunchi vachina one more good actors, good dancers and cheppali.
0: Yeah, no, okay, good actor, good dancers.
1: And 2004 okay, and lo release ayindi movie.
0: Okay, and I could only think of one name. Ram Charan anukuna gana aan appudu raledu naaku telisi. So the other actor which I'm thinking is Bunny. And
1: correct,
0: probably aanaku oka manchi break vachina movie annaru kabatti it could be Arya.
1: That's correct. That's right. Absolutely right. ఇది ఆర్యా మూవీ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ మూవీ అర్జున్ కి, సుకుమార్ గారికి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఓవర్ నైట్ సక్సెస్ ఇచ్చిన yes దేవిశ్రీ ప్రసాద్ కి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు అప్పటికి.
0: కమర్షియల్ మూవీస్ ఐ థింక్ ఆర్యా ఇస్ వన్ సచ్ మూవీ ఫర్
1: ఎగ్జాక్ట్లీ. బట్ బన్నీ కి అండ్ సుకుమార్ కి ఐ థింక్ వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది ఈ మూవీ నుంచి అనే చెప్పుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ వన్ మోర్ బిగ్గెస్ట్ హిట్ వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చింది అంటే నెక్స్ట్ పుష్పనే అయి ఉండొచ్చు.
0: ఫర్ షూర్ పుష్ప ఇస్ దన్ మూవీ వాళ్ళ కాంబినేషన్ లో. అండ్ వి కెన్ టాక్ మోర్ అబౌట్ దట్ మూవీ. ఆర్యా అనే పేరు వినగానే మనకు మైండ్ లో ఫస్ట్ ఆ మ్యూజిక్, ఆ ప్లెజెంట్ మ్యూజిక్ టైటిల్ సాంగ్, ఫీల్ మై లవ్ సాంగ్, మాస్ నెంబర్ సాంగ్, అన్ని లైక్ ఇట్లా ఒక్కొక్కసారి ఇట్లా ఫ్లాష్ అయిపోయినాయి తెలుసా ప్రతిష్ట గారు. మీరు ఆర్యా అనగానే ఇవన్నీ ఫ్లాష్ అయ్యాయి నాకు.
1: చాలా ఉన్నాయి యాక్చువల్లీ ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే చాలా ఉన్నాయి. ఫ్రమ్ ద మెయిన్ అసలు ఆర్యాకి చింకింద ట్యాగ్ లైన్ దగ్గర నుంచి స్టోరీ అసలు ఎంత వెరైటీగా తీసారు ఈ స్టోరీ. హీరో ఇంట్రొడక్షన్ కానీ, హీరోయిన్ ఇంట్రొడక్షన్ కానీ, అసలు సినిమా సగం టైం అర్థం కాదు ఎందుకు ఈ హీరో ఇలా చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, కానీ సగం టైం అర్థం కాదు. బట్ యూ ఫీల్, యూ కెన్ ఫీల్ ద వెరైటీ అండ్ యూ విల్ లైక్ ఇట్. అతని క్యారెక్టర్ మనకి నచ్చుతూ పోతూ ఉంటుంది యాజ్ యూ కీప్ గోయింగ్ వాచింగ్ ఇన్ the movie. So before jumping into all these details, manam ee movie song okati vinesi then we'll go into the details. How about that?
0: Yeah, sure, done.
1: So let's play the song.

0: సో వెల్కమ్ బ్యాక్. వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్యా మూవీ. త్వరలో దీన్ని రీరిలీజ్ చేయబోతున్నారు కాబట్టి దీన్ని ఒక టాపిక్ లాగా తీసుకున్నాము. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద కల్ట్ హిట్స్ మ్యూజిక్ హిట్స్ అని చెప్పి మ్యూజికల్ హిట్ అని చెప్పాలి, అట్ ద సేమ్ టైం మాస్ హిట్ అని కూడా చెప్పాలి. మధు, నీకు ఈ మూవీ గురించి ఇంట్రొడక్షన్ ఎంతవరకు గుర్తుంది? డూ యూ రిమెంబర్?
1: హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ బీచ్ దగ్గర నిల్చోవడం గుర్తుంది. స్టార్టింగ్ మూవీలో క్లోజర్ షాట్ ఒక బుక్ నెమలీక అండ్ అట్లా ఆ షాట్ తోటి ఓపెన్ చేస్తారు అండ్ పట్టి పడిపోవడము
0: ఎగ్జాక్ట్లీ
1: కూడా ఉంటుంది.
0: సో మూవీ అంతా నడిచేది దాని గురించి అన్నమాట. అసలు ఆ పట్టి ఎవరు, ఆ పట్టి కోసం దుంకిన వాడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సో ఈ మూవీలో ఆ ఇంట్రొడక్షన్ ఉంది చూడు, అది చాలా ఫేమస్ అయింది. రైట్ బిఫోర్, రైట్ వెన్ షీ స్టాండింగ్ నెక్స్ట్ టు హర్ బాయ్ ఫ్రెండ్ దగ్గర నిల్చున్నప్పుడు ఆర్యా వచ్చి ప్రపోజ్ చేసిన వెంటనే అసలు ఆ మూవీకి హైలైట్ అయింది ఆ సీన్. ఆ టైంలో షీ డెంట్ నో హౌ టు రియాక్ట్, ఏం చేయాలి అర్థం కాలేదు. ఆ సీన్ ని పండించింది ఒక రకంగా అల్లు అర్జున్, అయితే ఇంకొకటి ద యాంటగానిస్ట్ మన శివబాలాజీ
1: గారు.
0: అతని యాక్టింగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ మూవీలో.
1: జస్ట్
0: ద వే హీ వాజ్ ఎక్స్ప్లెయిన్. సో ఈ మూవీ అతనికి కూడా ఒక బ్రేక్ అని చెప్పాలి. ఈ మూవీతో చాలా హిట్ అయ్యాడు అనే చెప్పాలి. అండ్ ఆ ఏమంటారు, ఒక స్పాయిల్డ్ బ్రాట్ కి చాలా దగ్గరలో ఉన్నాడు కానీ బట్ స్టిల్ హీఈస్ ఏబుల్ టు థింక్ అన్న టైప్ లో తీసారు చూడు. అసలు అది చాలా బాగా చూపించారు సుకుమార్. సో ఈ టాపిక్ లో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఏవైనా కొన్ని ట్రివియా క్వశ్చన్స్ కూడా అడుగుదామని.
1: యా, సో ఆర్యా మూవీ హీరోయిన్ ఆవిడ చాలా తక్కువ ఫిలిమ్స్ నాకు తెలిసి ఆ మూవీ తర్వాత ఇంకొక ఫిలిమే తీసినట్టున్నారు అల్లరి నరేష్ తోటి. సో ఎవరికైనా ఆర్యా మూవీ హీరోయిన్ పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పండి.
0: 8772892652992.
1: ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా?
0: Yes, మా స్టూడియో నంబర్ వచ్చేసి 8772655992. సో మీకు ఈ మూవీ హీరోయిన్ పేరు తెలిస్తే మీరు మాకు కాల్ చేసి వెంటనే చెప్పండి. అండ్ అంటిల్ దెన్ మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుని వీ కెన్ కమ్ బ్యాక్ అండ్ కంటిన్యూ విత్ ద టాపిక్.
2: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Sachya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
3: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: Time is running out. Don't miss your chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training. Real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: తో కలిసి బయటికి డిన్నర్ కి వెళ్తే మనకి కావాల్సింది ఏంటి? చక్కని అంబియన్స్, లాట్స్ ఆఫ్ వెరైటీస్, ఫ్రెష్ గా చేసిన టేస్టీ ఫుడ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. ఇదే మంత్రాన్ని ఫాలో అవుతున్న రెస్టారెంట్ మంత్రా ఇండియా. మంత్రా ఇండియా 288 క్యాస్టర్ స్ట్రీట్ ఇన్ డౌన్ టౌన్ మౌంటైన్ వ్యూ. 70+ మౌత్ వాటరింగ్ డిషెస్, క్లే ఓవెన్ కబాబ్స్, ఎలాబరేట్ బ్రంచ్, హ్యాపీ అవర్ స్పెషల్స్, డిన్నర్ బుఫే, ఫుల్ సర్వీస్ బార్, కేటరింగ్ సర్వీసెస్ అండ్ లాట్ మోర్. స్పెషాలిటీ షెఫ్ సర్వింగ్ స్పెషల్ డిషెస్ ఎవ్రీ సింగిల్ డే. ఫర్ మోర్ details visit mantraindiausa.com. Mantra India. Mantra India.
4: Bay Area. Get ready for Swadesh Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose, with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AIA and Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit aiaevents.org. Grand sponsor, Sanjeev Gupta CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Travel partner, Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors, Apex Consulting Services, Kavya Foods and My Pursue.
5: Buying a home is the biggest investment of your life. It's the stepping stone to generational wealth. But you can't build a legacy if you buy the wrong house. That's why you need Nagaraj Annaya, the real estate and mortgage genie. He gives you access to off-market deals and structures your loan to win.
6: I'm Nagaraj Annaya. Whether you're on H-1B visa or a first-time buyer, I turn you into a power buyer so we close in 14 days. And I stand behind my work. Love your home or sell it for free. Guaranteed.
5: Don't just buy a home, plan your future. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or download his free real estate guide at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
7: Dear Shirdi Sai Baba devotees, Sri Datta Sai Temple in San Ramon joyfully invites you to our sacred Guru Purnima celebrations on Tuesday, July 28, 2026. Experience the spiritual power of Baba Satcharitra Parayanam. Immerse yourself in the sacred Baba Homam and offer heartfelt prayers during the auspicious Abhishekam. Participate in the divine Sai Satyanarayan Vratam, witness the vibrant and soulful Rath Yatra, and conclude with blissful aarti that fills the heart with peace and devotion. Mark your calendars, bring your loved ones and be part of this blessed occasion at Sri Datta Sai Temple, San Ramon, and get divine blessings of Baba.
4: For further details, please visit sridattasaimandir.org or call 925-232-1368.
8: వెల్కమ్ బ్యాక్ టు హలో తెలంగాణ రేడియో. మీరు వింటున్నారు ఆర్యా గురించి మనం మాట్లాడుకుంటున్నాం వచ్చేట్లు. సో వి లుక్స్ లైక్ వీ హ్యావ్ అ కాల్. హలో హలో హలో తెలంగాణ షోకి స్వాగతం. మీ పేరండి? హలో అమర్నాథ్ గారు, ఎలా ఉన్నారు? మీ నంబర్ గుర్తు పట్టేస్తామండి మీరు కాల్ చేయగానే. సినిమా మీద ఇష్టంతో కాల్ చేశారా?
2: అరుణ్ మెహతా అని హీరోయిన్ పేరు కూడా చెబుదాని.
8: ఏం పేరండి హీరోయిన్ పేరు?
2: అరుణ్ మెహతా.
8: అనురాధ మెహతా.
2: అను
8: అను మెహతా. కరెక్ట్ అండి, మీరు కాల్ చేసి చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ మూవీని మీరు చూసారా? గుర్తుందా మీకు?
2: అప్పుడెప్పుడో చూసిండొచ్చు, ఎన్నో సినిమాలు చూస్తున్నావు, ఓటీటీ జ్ఞాపకుండట్లే
8: ఇవన్నీ, అందుకే మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నారు అన్నమాట. మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి, చూడాలి. వస్తుంది, ఓటీటీలో ఉంటుంది, కానీ మీకు మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేసుకోవడానికి మెమరీకి, కానీ మూవీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. కుదిరితే మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అమర్నాథ్ గారు. సో మధు, అమర్నాథ్ గారు చెప్పినట్టు హీరోయిన్ పేరు అనురాధ మెహతానే, కరెక్టే? మీకు హీరోయిన్ గురించి ఇంకా ఏం విశేషాలు గుర్తున్నాయి చెప్పు?
9: ఆ మూవీ పరంగానా, ఐ ఫీల్ ఆ మూవీలో తను కూడా చాలా నాచురల్ గా యాక్ట్ చేసింది. ఐ థింక్ దట్ ఈవెన్ దట్ ఈస్ హర్ ఫస్ట్ మూవీ టు, సో ఐ థింక్ తన ఫస్ట్ మూవీ అనుకుంటా ఆర్య. అండ్ షీ యాక్టెడ్ వెరీ నాచురల్ అండ్ మేకప్ వాజ్ వెరీ సటిల్ అండ్ లైక్ యు నో, ఎందుకో ఆ క్యారెక్టర్ కి యాప్ట్ అనిపించింది ద హీరోయిన్, లైక్ హూఎవర్ షీ వాస్ దో ఇట్స్ ఫస్ట్ మూవీ, ఐ ఫీల్ ద యాప్ట్ అనిపించింది ఆ క్యారెక్టర్. అండ్ అది ఆర్యా ఎప్పుడైతే విసిగిస్తూ ఉంటాడో కొంచెం ఇట్లా క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడతాడు, అసలు ఐ రియలీ లైక్ లైక్ యు నో వాళ్ళ మధ్యలో.
8: దీంట్లో చాలా ఫేమస్ గా చెప్పేది ఏంటి అంటే, మీరు మీరు నన్ను ద్వేషిస్తున్నారా అంటే అవును ద్వేషిస్తున్నాను అంటే, మీకు నన్ను హేట్ చేయడం చాలా ఇష్టమా అంటే చాలా ఇష్టం అని
9: చాలా ఇష్టం అని చెప్తుంది. ద్వేషించడం నవ్వుతూ ద్వేషించొచ్చు కదా అని చెప్పేసి అన్నాడు. లైక్ యు నో బేసికలీ గర్ల్స్ ఎంజాయ్ లైక్ యు నో దీస్ థింగ్స్, సో అవి బాగా ఇన్కార్పొరేట్ చేశారు మూవీలో. అండ్
8: ఎగ్జాక్ట్లీ
9: యా.
8: అండ్ ఈ మూవీని తమిళ్లో కూడా తీసారు, ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ తమిళ్లో తీసారు. కానీ దాంట్లో హీరో ధనుష్,
9: ధనుష్ అండ్
8: యా శ్రియ సరణ్ ఇస్ ద
9: ధనుష్ కాబట్టి వి నీడ్ టు కంగ్రాచులేట్ హిమ్ ఆన్ దిస్ ఒకేషన్. హీ గాట్ నేషనల్ నేషన్ అవార్డ్ ఫర్ మొన్న తన రీసెంట్ మూవీ సందీప్ కిషన్ ధనుష్ వాట్ వాజ్ ఇట్ మూవీ, తనకు నేషనల్ అవార్డ్ వచ్చింది ఆ మూవీకి. వెయిట్ లెట్ మీ,
8: ధనుష్ కి నేషనల్ అవార్డ్ వచ్చింది అంటున్నావా?
9: యా యా యా, ధనుష్ కి.
8: ఓకే ఓకే, నేను ఫాలో అవ్వట్లేదు. బట్ ఈ మూవీ తమిళ్లో కుట్టి అని పేరుతో తీశారు ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, లైక్ 2007 అట్లా రిలీజ్ అయినట్టుంది. కానీ అన్ఫార్చునేట్లీ తెలుగులో హిట్ అయినంతగా తమిళ్లో హిట్
9: అవ్వలేదు. రాయన్ మూవీకి హీ గాట్ నేషనల్ అవార్డ్.
8: ఓకే ఓకే, తమిళ్లోనే వచ్చింది,
9: తమిళ్లో వచ్చింది. ఎస్ ఎస్,
8: బట్ సమ్హౌ ఈవెన్ దో దేవిశ్రీ ప్రసాద్ తమిళ్లో కూడా ఇచ్చాడు మూవీకి సేమ్ మ్యూజిక్, బట్ సమ్హౌ ఇది అంత హిట్ అవ్వలేదు.
9: అయితే
8: యా, అందులో ఆ మూవీలోంచి వచ్చిన వన్ ఆఫ్ ద ఫేమస్, అసలు ఈ సాంగ్ కి తిరుగులేదు ఆ సాంగ్ వినేసి, మళ్ళీ వచ్చి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో లెట్స్ ప్లే అనదర్ సాంగ్ ఫ్రమ్ దిస్ మూవీ.

0: వెల్కమ్ బ్యాక్ టు హలో తెలంగాణ అండి. ఈ హలో తెలంగాణ రేడియో మనం కంటిన్యూ చేస్తున్నాము ఆర్యా గురించి టాక్ షో. ఇవాళ ఈ టాపిక్లో ఇంకా మంచి విషయాలు మాట్లాడుకోవాలి మూవీ గురించి అని అంటే, ఈ మూవీ చేస్తున్నప్పుడు బన్నీ అల్లు అర్జున్ వాజ్ జస్ట్ 21 ఇయర్స్ ఓల్డ్. అండ్ అప్పుడే జస్ట్ ఒక మూవీ, వన్ మూవీ చేసి అది అంతగా హిట్ అవ్వని ఆ స్టేజ్లో హీ హర్డ్ ద స్టోరీ అండ్ హీ పుట్ హిస్ 100% ఎఫర్ట్స్ అని చెప్పాలి. ఈ మూవీకి హైలైట్ ఆయన డాన్స్, ఆ డాన్స్కి తో పాటు డిఎస్పి మ్యూజిక్ తోడవడంతో ప్రతి ఒక్క సాంగ్ వాజ్ చార్ట్ బస్టర్ అనే చెప్పాలి. అట్ ద సేమ్ టైమ్ సుకుమార్ స్టోరీ డెలివరీ టైప్, డెలివరీ విధానం కానీ, ఆ మూవీలో ఈ యాంటగోనిస్ట్ శివబాలాజీ యాక్టింగ్ చాలా బాగా సెట్ అయింది. ఇందులో ఇంకొక ట్రివియా క్వశ్చన్ కూడా అడుగుదాం అనుకుంటున్నా, బట్ లెట్స్ హ్యావ్ సమ్ మోర్ ఇన్పుట్స్ ఫ్రమ్ మధు ఫస్ట్. మధు, నీకు నచ్చిన పర్ఫార్మెన్స్ ఎవరిది ఈ మూవీలో?
1: అంటే అపార్ట్ ఫ్రమ్ మెయిన్ క్యారెక్టర్స్, హీరోయిన్ ఫ్రెండ్ గీత అని ఒక అమ్మాయి ఉంటది పక్కన.
0: గీత కాదు, శాంతి.
1: శాంతి క్యారెక్టర్ కూడా మంచిగా ఉంటది. లైక్ యునో బన్నీ ఏడిపిస్తూ ఉంటాడు ఆ అమ్మాయిని కూడా. లైక్ ఇప్పుడు ఐ లవ్ యూ అని ఎలా అయితే గీతకు చెప్తూ ఉంటారో, ఐ హేట్ యూ శాంతి, నువ్వు ఎప్పుడు అలా నవ్వకు, గలీజ్ గా ఉంటది.
0: శాంతికి
1: మీ ప్రియమైన ద్వేషిస్తూ
0: శాంతికి,
1: యా. సో దాట్స్ నదర్ క్యూట్ అనిపిస్తుంది.
0: కరెక్ట్, యా. సో ఇదే ఇదే సార్ ఫాలో అవుతూ హీరోకి కూడా ఒక చిన్న హీరో ఫ్రెండ్ ఉంటాడు, ఒక చిన్న ఫ్రెండ్, హిస్ నేమ్ ఇస్ బబ్లు అనమాట. సో అలాంటి ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే, పాపం వాడిని కూడా కన్ఫ్యూజ్ ఈయన ఈ మూవీలో మొత్తం అల్లు అర్జున్ పని ఏంటి అంటే, జస్ట్ హీరోయిన్ ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు, లేదా పక్క క్యారెక్టర్లను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. తను ఏం ఆలోచిస్తున్నాడు అనేది ఎవరికి తెలియకుండా కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అందులో పాపం ఈ క్యారెక్టర్, ఈ బబ్లు అనే క్యారెక్టర్
1: శివబాలాజీతో ఏంటి సార్, ఏంటి బాస్, నమ్మకం లేదా, అయితే డ్రాప్, అయితే డ్రాప్, అయితే డ్రాప్.
0: కరెక్ట్, అసలు చాలా కరెక్ట్ గా చెప్పావు. ఏంటి, నీ ప్రేమ పైన నీకు నమ్మకం ఉంటే నేనేం చేసినా నువ్వు నన్ను అడ్డు చెప్పద్దు అని. అయితే ఈ బబ్లు క్యారెక్టర్ ఏంటి అంటే, ఈయనకి సపోర్ట్, ఈయనని జస్ట్ ఏదో రాండమ్ గా కలుస్తాడు, చాక్లెట్ ఇస్తాడు, నేను ఫ్రెండ్ రా అని చెప్పేస్తాడు, చాలా ఈజీగా కలిసిపోతాడు, చాలా ఈజీగా కలిసిపోతాడు. సో ఆ ఒక సీన్ ఎట్లా అంటే, వాళ్ళు గ్లాస్ లో రాల్ పడితే నా ప్రేమ, యా నా ప్రేమ సక్సెస్ అని. అట్లా పడకుండా అట్లా వేస్తూ ఉంటే పడదు. థర్డ్ అటెంప్ట్ లో ఇది లాస్ట్ అటెంప్ట్ రాబాయి, దీని తర్వాత పడకపోతే మాత్రం చాలా ఇంటెన్స్ గా చూపిస్తారు థర్డ్ టైం. అప్పుడు పడకపోయేసరికి ఆ సరే సరే తూచి మళ్ళీ ఇంకోసారి ఇద్దాం అంటాడు. దట్ వాస్ వెరీ ఫనీ. అండ్ అట్లాంటి సీన్ లోనే ఎట్లా అంటే, లాస్ట్ వరకు ఆ ట్రై చేస్తూనే ఉంటాడు హీరో అల్లు అర్జున్ ఆ గ్లాస్ లో రాళ్ళు వేయడం, అంటిల్ లైక్ లాస్ట్ సీన్ లో హీరోయిన్ ని హక్ చేసుకున్నప్పుడు హీల్ జస్ట్ డ్రాప్ వన్ ఫస్ట్ స్టోన్ అండ్ ఇట్ ఫాల్స్ ఇన్ ద గ్లాస్ అనేసి.
1: అది చాలా క్యూట్ అనిపించింది అది కూడా. అండ్ యు నో దే ఎక్స్చేంజ్ ద క్యారెక్టర్స్, ఇప్పుడు నేను గీత, నువ్వు ఆర్యా, విల్ ఎక్స్చేంజ్ క్యారెక్టర్స్ అని చెప్పేసి దే ప్లే ఒక చిన్న స్కిట్ లాగా ప్లే చేస్తారు చూడండి. యు రిమెంబర్ వాళ్ళ ఊర్లో సెకండ్ హాఫ్ లో,
0: yes, second half లో, correct.
1: That's when she realized how much she loves him అని చెప్పేసి.
0: యా, తను మాట్లాడినంత హార్ష్ గా బన్నీ అల్లు అర్జున్ మాట్లాడేసరికి తట్టుకోలేకపోతుంది కదా అమ్మాయి. నిజంగా నేను అంత హార్ష్ గా మాట్లాడతాను ఆ అబ్బాయి,
1: కరెక్ట్, వీడెలా భరిస్తున్నాడు నన్ను అని చెప్పి.
0: Yes, yes. So that was very, very cute. So, idantha continue chese mundu oka chinna trivia question pet cheppesi dantlo manu break teeskuni vadam. So, first trivia question adugam. Na next question enti ante, ee movie lo two songs ki manaki non-Telugu singers paadaru. I know chala mandiki telise untundi kani this could be one of the easiest questions. Ee movie lo ee non telugu singers partner aa iddari singer perlu, if you can call us and tell. That would be really nice. I am hoping to see at least one call. Let's see. So if you know the answer, call us at 877-265-5992. E-movie lo ఇద్దరు నాన్ తెలుగు సింగర్స్ టూ సాంగ్స్ ని పాడారు అండ్ చాలా హిట్ కూడా అయ్యాయి. సో లెట్ అస్ నో వాట్ సాంగ్స్, సారీ వాట్ ఆర్ ద సింగర్స్ నేమ్స్ ఎట్ 877-265-5992. లెట్స్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ అ బ్రేక్.
2: Bay Area, get ready for Swag Days, Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose, with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AI and Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit aiaevents.org. Grand sponsor Sanjeev Gupta CPA. Platinum sponsor Realtor Lavanya Duvi. Travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors Apex Consulting Services, Kavya Foods and My Pursue.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ossfremont.com.
4: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండో, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
2: కావ్య ఫుడ్స్, స్నాక్స్ అండ్ స్వీట్స్, బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్, అమ్మ చేతి వంట. ఇప్పుడు మీ ఇంట్లో.
5: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry ready training designed for success. Don't just learn, lead. Enroll now. For details visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
6: TNC apply.
7: Nagaraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
8: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
7: That is a game changer. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
1: ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు హలో తెలంగాణ షో ఆన్ విరిజల్లు. అండ్ మేము ఇవాళ ఆర్యా మూవీ గురించి మాట్లాడుతున్నాము. అండ్ ఎస్, మరి ప్రత్యూష గారు, ఈ మూవీలో డాన్స్ కూడా, లైక్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద డాన్స్. అల్లు అర్జున్ గారి డాన్స్ గురించి మాట్లాడాలి. అండ్ ఇదే ఈ మూవీలోనే ఐ థింక్ అతనుకున్న లైక్ హీస్ కేపబుల్ ఆఫ్ డాన్సింగ్, హీస్ అ గుడ్ డాన్సర్ అని ఇట్స్ వన్ సచ్ మూవీ యూ కెన్ ప్రూవ్ అనమాట. లైక్ ఎనీ సాంగ్ యూ టేక్. ఇంకా ఆంటీ అమలాపురం ఇస్ నెక్స్ట్ లెవెల్ అసలు. ద డాన్స్ వాట్ హీ డిడ్ వాస్
0: కరెక్ట్. ఆ సాంగ్ కి ఇప్పటికీ కూడా రిక్వెస్ట్ వస్తాయి తెలుసా. మొన్న డిఎస్పీది అయింది కదా కాన్సర్ట్, దాంట్లో ఎంతో మంది రిక్వెస్ట్ చేస్తున్నారు డిఎస్పీని ఈ సాంగ్ ప్లే పాడండి పాడండి.
1: సో
0: ఆ కల్ట్ బేస్ ఫామ్ అయింది ఈ సాంగ్ వెల్ నుంచి కూడా, వన్ ఆఫ్ ద రీజన్స్. అయితే బన్నీకి, సారీ, నేను బన్నీ, నువ్వు బన్నీ అనేసరికి నేను బన్నీ అనే పట్టుకున్నా. అల్లు అర్జున్ కి డాన్స్ అనే పిచ్చి చిన్నప్పటి నుంచి ఉంది అని విన్నాను నేను. ఎట్లా అంటే తను జస్ట్ చూసి నేర్చుకున్నాడు, తను ఎక్కడ ఏమి ఎక్కడ నేర్చుకుని కాకపోతే ఇట్లా క్లాస్ ట్రైన్ కాదు, తనంత సొంతంగా ట్రైన్ చేసుకుని తనంతట తనే నేర్చేసుకుని, మళ్ళీ ఇప్పుడు మనం ఇంట్లో చేసుకుంటూ ఉన్నాం చూడు కొంతమంది ఆ టైప్ లో నేర్చుకుని నేర్చుకుని పర్ఫెక్షనిస్ట్ గా చేశారు. కాకపోతే నాకు అల్లు అర్జున్ మూవీస్ లో నచ్చే డాన్స్ లో ఒక చిన్న పార్ట్ ఏంటి అంటే తను తన స్టైల్లో ఒక న్యాచురాలిటీ వస్తుంది ఆ స్టెప్స్ కి, నాట్ లైక్ డాన్సర్స్ చెప్పింది లేదంటే డాన్స్ మాస్టర్స్ వాళ్ళు చెప్పింది కాకుండా తనంతటికి తను ఒక స్టైల్ తీసుకొస్తాడు. అందుకే ఆయనకి ఒక పేరు కూడా ఉంది కదా డాన్సింగ్ కి ఇట్లా అనేసి. సో అదొక అది అది కాకుండా ఈ మూవీలో ఇంకొక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్పాలి అని అనుకున్నాను నేను. ఈ మూవీలో ఒక ఇంట్రొడక్షన్ ఇంట్రో అని కాదు ఒక సీన్ లో ఏంటంటే బన్నీ బుక్ తిప్పుతూ వస్తాడు ఫింగర్ పైన.
1: అవును అవును.
0: సో ఆ తిప్పడం అని దాన్ని అలా అంతసేపు తిప్పడం కాన్స్టెంట్ గా ఈజీ పని కాదు. సో సుకుమార్ కి అది చాలా పర్టికులర్ గా ఉండే అనమాట. అండ్ ఆ బుక్ కాన్స్టెంట్ గా తిరగాలి, అది సీన్ నడిచినంత సేపు తిరగాలి అని. సో ఎక్స్ప్లెయిన్ చేసేసాడు అల్లు అర్జున్ కి అండ్ దెన్ వెయిట్ చేస్తున్నాడు ఎలా చేస్తాడు అని. ఈయన కూల్ గా ఆ బుక్ ఇలా కింద పెట్టేసుకుని వచ్చేస్తున్నాడు. తర్వాత వీళ్ళందరూ పరేషాన్ అయిపోయింది, అసలు ఏంటి ఈయన ఎట్లా పెట్టిండు అట్లా ఎట్లా అంతసేపు తిరిగింది అని. తెలిసింది ఏంటి అంటే ఆ బుక్ కి కింద చిన్న హోల్ పెట్టి దాంట్లోపల ఒక నట్ పెట్టాడు. నట్ లాంటిది ఎట్లా అంటే కూడా మన అది గ్రూవ్స్ లాగా ఉండి ఫింగర్ ఫిట్ అయ్యి తిరుగుతూ ఉంటే పడకుండా
1: ఉండేది.
0: ఆ పెట్టడం కూడా అట్లా పెట్టిండంట ఆయన. వచ్చేసరికి అది ఆ స్మార్ట్నెస్ చూసి వాజ్ వెరీ ఇంప్రెస్డ్. సుకుమార్ కి చాలా ఇంప్రెస్ అయిపోయాడు ఈయన డెడికేషన్ లెవెల్ చూసి.
1: అండ్ ఆల్సో ఐ హర్డ్ పుష్ప 1 సక్సెస్ మీట్ అనుకుంటా వాళ్ళ దే షేర్డ్ అన్ ఇన్సిడెంట్ ఆర్యా టైంలో సుకుమార్ గారు డ్రాన్ అవుతుంటేనో.
0: ఎగ్జాక్ట్లీ కరెక్ట్.
1: యా సుకుమార్ గారు ఇలా లైక్ యునో వాటర్ లో మునిగిపోతుంటే బన్నీ వాజ్ ద వన్ హూ యునో సేవ్డ్ హిజ్ లైఫ్. అండ్ యా సో అండ్ హీ వాజ్ వెరీ ఎమోషనల్ ఆన్ అండ్ ప్రెస్ మీట్ అప్పుడు పుష్ప ప్రెస్ మీట్. అండ్ ఆల్సో ఆర్యా 25 ఇయర్స్ సెలబ్రేషన్ ఎన్నో ఇయర్స్ సెలబ్రేషన్ దాంట్లో ఈ ఆంట్ అమలాపురం హీరోయిన్ ఆంట్ అమలాపురం లో డాన్స్ చేసిన తను she also was invited for that event anamata. So sukumar garu praised her a lot ante banni ke chaala tough ayindanta amato kalisi equal ga dance cheyadaniki.
0: Okay.
1: So yeah, he praised her chaala baaga appreciate chesara amani. You know ippadiki aa song pettina amana ade grace ade you know energy tho chesindi. And she actually danced 25 years of the arya appudu kuda she actually danced anamata on the same number.
0: Nice.
1: But it was
0: nice.
1: Very tough for banni to you know match her energy and
0: సో ఈ స్టోరీ గురించి ఇంకొంచెం చెప్పుకోవాలి అని అంటే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ద వే మన శివబాలాజీ క్యారెక్టర్ మారిపోతుంది.

0: సో అది కూడా ఆమెకి లాస్ట్ మినిట్ దాకా నిజం తెలియకుండా ఆర్యా స్టాప్ చేస్తాడు. లైక్ ఆ పట్టి తనే తీసి తెచ్చాడు, తనే
1: తనే ఇచ్చాడు
0: దూకాడు, అసలు తన కోసమే దూకాడు. అది ఒక గిఫ్ట్ ర్యాప్ చేసి పెట్టుకుంటాడు,
1: కానీ కదా
0: ఎగ్జాక్ట్లీ ఇవ్వలేకపోతాడు. దాంట్లో ఈ ఈ ఫిలిం కి అసలు కాంటెక్స్ట్, అసలు ఈ టాపిక్ అనే చూడు, వన్ సైడ్ లవ్ అని, లేదా ఆ కాంటెక్స్ట్ ఎలా అయితే సుకుమార్ ఇంట్రొడ్యూస్ చేశారో దానికి ఒక చిన్న స్టోరీ ఉన్నట్టుంది సమ్వేర్ సమ్హౌ.
1: అది క్లియర్ గా చెప్తారు కదా, తీసుకునే వాళ్ళకి అంత ఉంటే ఇచ్చే వాళ్ళకి మనకి ఎంత ఉండాలి అని చెప్పేసి. సో దట్ ఇస్ సో ట్రూ. సో ఆల్ వన్ సైడ్ లవర్స్ దట్ అంటే చాలా యూనో బూస్ట్ లాగా అనిపించింది వన్ సైడ్ లవర్స్ అందరికి కూడా, యూనో
0: అదే అన్నమాట ఆ మూవీకి ఆ ఇన్ ఏదైతే ఇంట్రొడ్యూస్ చేశారో ఆ టాపిక్, అదే కల్ట్ అసలు, అదే చాలా టర్నింగ్ పాయింట్ అయింది మూవీస్. అప్పటిదాకా ఏముంది, హీరో హీరోయిన్ వెనకల పడుతూనే ఉంటాడు, షీ రిజెక్ట్స్ బట్ హీ స్టిల్ కీప్స్ లవింగ్ హర్. బట్ నౌ దిస్ గై సుకుమార్ కమ్స్ ఇన్ అండ్ హీ ఇంట్రొడ్యూసెస్ వేర్ హీ సేస్ వాట్ ద హెక్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు లవ్ మీ లవ్ డోంట్ లవ్ మీ బట్ ఐ హ్యావ్ మై ఓన్ ప్రయారిటీస్ ఈ టైప్ లో చెప్తాడు చూడు. దట్ వాజ్ వెరీ న్యూ కాన్సెప్ట్ అసలు. దాని మీద ఒక సాంగ్ కూడా చేశారు కదా, లెట్స్ హియర్ దట్ సాంగ్ అండ్ విల్ కంటిన్యూ ద షో.
2: వన్ సైడ్ లవ్ చూడు బ్రదర్, వన్ సైడ్ లవర్స్ ఎప్పుడు బాధపడకూడదు, ఎందుకంటే వన్ సైడ్ లవ్ అంత రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనే లేదు. మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం, మనం ఇచ్చేవాళ్ళం, వాళ్ళు తీసుకునేవాళ్ళు, మందే అప్పర్ హ్యాండ్.

0: ఓకే, సో వెల్కమ్ బ్యాక్. ఇది ఆర్యాలో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇంట్రెస్టింగ్ సాంగ్స్ తో కంప్లీట్ చేస్తున్నాము. ఈ సాంగ్ యాక్చువల్లీ ఈ సాంగ్తో నేను ఇంకో పాయింట్ కూడా చెప్దాం అనుకున్నాను మధు. ఇది ఈ కాన్సెప్ట్ అంతా సుకుమార్ గారికి పర్సనల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసింది అని కూడా నేను ఎక్కడో విన్నాను. డిడ్ యు నో దట్ దట్ హిస్ లైఫ్
1: ఎస్
0: హీ హ్యాడ్ అ లవ్ ఫెయిల్యూర్ ఇన్ హిస్ లైఫ్ అంట. సమ్వేర్ సమ్హౌ ఎక్కడో తను ఇట్లాగే ఫెయిల్ అయిన తర్వాత తను రియలైజ్ అయ్యి ఈ స్టోరీని రాశాడు అని కూడా నేను విన్నాను. బట్ మొత్తం మీద ఇట్ వాస్ లైక్ కల్ట్ సూపర్ హిట్ మూవీ అయింది.
1: ఎస్ ఎస్ యా, మనకి ఇంకా టైం కూడా అయిపోవచ్చేసింది ప్రతీష గారు. ఆయన మనం మాట్లాడుకున్న ప్రతిసారి మూవీ తీసుకొని మాట్లాడుకున్నప్పుడు ఇట్స్ లైక్ యు నో నెవర్ ఎండింగ్ స్టోరీస్ లా ఉంటుంది. లవ్లీ మూవీ, మంచి మూవీ పిక్ చేశారు మీరు. అండ్ సో మెనీ నాస్టాలజిక్ యునో సీన్స్ నాకు అన్ని ఇట్లా లైక్ ఫ్లాష్ ఇట్లా అయిపోయినాయి అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ మూవీ ప్రత్యూష గారు. యా,
0: సో బిఫోర్ సైనింగ్ ఆఫ్ మనం ఈ క్వశ్చన్ ఒకటి అడిగాము మధు, ఈ మూవీలో టూ నాన్ తెలుగు సింగింగ్ సింగర్స్. సో ఈ మూవీ టైటిల్ సాంగ్ ఫీల్ మై లవ్ పాడింది కేకే అయితే, దీంట్లో ఇంకొక క్లబ్ సాంగ్ ఉంటుంది, క్లబ్ లో పాడతారు, అది షాన్ పాడింది ఒక సాంగ్ ఉంది విచ్ ఆల్సో బికేమ్ చాలా పెద్ద హిట్ అనే చెప్పుకోవాలి. అది నాకు స్పెసిఫిక్ గా ఎందుకు నచ్చింది అంటే షాన్ అనే అతను తెలుగులో పాడిన సాంగ్స్ చాలా తక్కువ, బట్ లైక్ శ్రేయ ఘోషల్ లాగా కానీ కేకే లాగా కానీ కాదు, కంటిన్యూస్ గా షాన్ పాడింది చాలా తక్కువ. బట్ ఆ దాంట్లో ప్రొనౌన్సియేషన్ కి చాలా దగ్గరలో ఉండి కరెక్ట్ గా పాడటానికి ప్రొనౌన్స్ చేయడానికి చాలా బాగా ట్రై చేశారు. నాకు అది సాంగ్ చాలా నచ్చింది అందుకు. సో అది ఈ మూవీ గురించి మనం ఈరోజు చాలా చాలా విషయాలు, చాలా తెలియని విషయాలు, చాలా తెలిసిన విషయాలు మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ ప్రత్యూష, గుడ్ నైట్.
1: ఆచిమదు, బై.
2: Bay Area, get ready for Swadesh, Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AI. IA and Bali 92.3 FM. For details, booths and sponsorships, visit aiaevents.org.
3: Brought to you in part by Sanjeev Gupta CPA, Realtor Shikha Gupta, onshorecare.com and Kamna Mittal Guaranteed Rate Affinity.
4: You are ready to sell, but in today's market, listing your home is not enough. You need the right strategy to get a top dollar. That's exactly what I bring. I'm Nagaraj Anaya, your local realtor, mortgage expert, and a deal maker. I use AI to find the perfect buyers for your home and get you a top dollar. And because I'm also a mortgage expert, I personally vet every offer to make sure the buyer can actually close. No surprises, no failed deals, just a maximum profit in your pocket. Call 408-805-4653. That's 408-805-4653. Get your free instant AI home valuation at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Anaya, your top dollar realtor. Make your move today.
5: Rahul, my parents are coming. Did you buy visitor's insurance?
6: Okay.
5: Daddy has pre-existing medical conditions. So, who's going to cover it?
6: Okay.
5: Rahul, we need to buy it now.
6: Okay.
5: Are, what okay, okay?
6: Okay, meaning OnSureCare Visitors Insurance. They have plans which cover pre-existing medical conditions and they also have excellent customer service that ensures fast and smooth claim processing.
5: Okay then, for Dad, we can buy a plan which covers pre-existing medical conditions. And for Mom, we can buy a regular plan. Now Mom and Dad will be okay, all okay.
6: Visit OnSureCare.com or call 1-855-OK-ALL-OKAY. OnSureCare.com.
7: OnSureCare.com. Har pal aapke saath.
8: Parents in the Bay Area, looking for top quality one-on-one online learning for your kids? Meet ConnectBud.
9: trusted by thousands of families and just celebrated 50,000 one-on-one classes right here in the Bay Area. From coding to math to chess, your child gets personalized lessons with expert tutors starting at just $5 an hour. And guess what? You get unlimited free demo classes until you find the perfect tutor match. Even chess prodigy Pragyananda.
10: Hi, I'm Pragyananda, one of the India's youngest chess grandmaster and one of the youngest players to beat world champion Magnus Carlsen. I have received Arjuna Award for my achievements in chess. I always keep upgrading my skills, and ConnectBird is the platform that I can rely on. I highly recommend ConnectBird for taking your kid to next level.
9: So don't wait. Visit ConnectBud.com today. That's ConnectBud.com, where learning connects.
11: You don't look yourself. Woke up feeling off. I think it's allergies.
12: Well, did you test yet?
11: No.
13: If you think you have COVID-19, don't wait. When COVID-19 medications are taken early, the CDC says it can help stop serious illness and lower the risk of long-term health problems. Talk to your doctor about your risk and whether treatment is right for you.
11: My uncle waited. He's still dealing with challenges. Go call your doctor. I'll wash the grill.
13: Act now. Don't wait. Listen to your body. Visit WeTalkWeRise.com to learn more. Brought to you by Pfizer.
14: Order for Jennifer C.
15: Is this my double shot, double cream, double froth, double pump, double whip, double sleeve?
14: Yeah. Can you handle that much caffeine?
15: Did you know Discover automatically doubles all the cash back you've earned at the end of your first year?
14: Oh, really? That's great.
15: Seriously, did you know Discover automatically doubles all the cash back you've earned at the end of your first year?
14: Yeah, you just said that.
15: Did you say I just said that?
14: Yeah, I'm cutting you off.
15: I can't have any more? Why not?
16: You earn, we match. Discover Cashback Match. See terms at discover.com/creditcard.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
8: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
2: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 929-269-8013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పనులే కానీ డోల్మి అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho One.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏమైంది నీకు?

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you, catching feelings. I fall in love, I fall so hard, I need you, baby.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
5: నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
6: ఉండిపోదాం.
5: ఎలా? టైం అయిపోతుంది కదా.
6: ఆపేద్దాం.
5: అలా సినిమాల్లోనే అవుతుంది.
6: అయితే అక్కడికే వెళ్దాం.
5: ఏ హీరో అలా ఎలా?
6: ఓ హీరోయిన్ ఇలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో,
3: విరిజల్లు రేడియో.
0: మజా చేయాలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఇవన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
4: ఉండిపోదాం.
3: టైం అయిపోతుంది కదా,
4: ఆపేద్దాం.
3: అలా సినిమాల్లోనే అవుతుంది.
4: అయితే అక్కడికే వెళ్దాం.
3: ఏ హీరో అలా ఎలా?
4: ఓ హీరోయిన్.

0: for you.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
6: Travelopod.
5: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
7: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎంజాయ్మెంట్ యువల్లో. మన దాసు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్. అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu gudi zodu. Hey, kitak kitak lepi kattu mogi poddi downu. Hey, salam kattu chillam kattu manadera place. Hey, teen maru yella kotti penchu zara dosu.
1: Hey, don't stop dancing. Ponagalu loading.
0: Don't stop dancing. Abba,

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing.

stop dancing, Pona Kalu loading.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: పోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కొట్టి వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at

0: 4085 4653 or visit nagrajhomes.com.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
3: ప్రైవసీ ఎవరికి కావాలండి?
4: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
5: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? హా, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Song. This is Mega Mass Song.

0: Hey, don't stop dancing. Bonacalo loading.
1: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
2: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: ఇంకేంటి?
10: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
9: ఓ, కంసామిద.
10: కంసామిదానా? అంటే?
9: కొరియన్లో థ్యాంక్స్ అని అర్థం.
10: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా. మార్నింగ్ అమెరికా. Let's get old fashioned summer time showers. Good morning. Good morning.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit